ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 2వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూర్ 23వ తేదీ మంగళవారం అందరికీ శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు దిల్లీ కేంద్రం నుంచి.

శ్రోతలకు శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ విధానం. నేను మీ అర్జశ్రీని మాట్లాడుతున్నాను. మరి ఇవాళ మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు గర్భగుడిలోకి వెళ్ళడమే కాదు, మూలమూర్తి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తారు. త్రేతాయుగంలో జాంబవంతుడు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని స్వయంగా ప్రతిష్ఠించారని ఇక్కడ భక్తులు నమ్మకం. ఇతర ఆలయాలకు భిన్నంగా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇంతకీ ఎక్కడుంది ఈ ఆలయం తెలుసుకుందాం ఇవాళ మన క్షేత్ర దర్శనిలో ఇప్పటి తర్వాత.

ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం క్షేత్రదర్శన వింటున్నారు. త్రేతాయుగంలో జాంబవంతుడు స్వయంగా ఇక్కడి ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతోంది. మరి ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది అని అంటే మాత్రం మహబూబ్ నగర్ జిల్లాకు 65 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది తీరంలోని మక్తల్ ప్రాంతంలో ఉన్న ఆలయమే పడమటి ఆంజనేయస్వామి ఆలయం. ఈ ఆలయంలోని స్వామి సాక్షాత్ జాంబవంతుడే స్వయంగా ప్రతిష్ఠించారని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. సాధారణంగా హనుమంతుల వారి ఆలయంలో స్వామి విగ్రహాలు తూర్పు, ఉత్తరం, దక్షిణం వైపు తిరిగి భక్తులకు దర్శనమిస్తుంటాయి. కానీ ఇక్కడి స్వామి పశ్చిమ దిక్కును చూస్తూ ఒక పక్కకు ఒరిగి భక్తులకు దర్శనమివ్వడం విశేషం. అందుకే ఈ ఆలయానికి పడమటి ఆంజనేయస్వామి ఆలయం అని పేరు వచ్చింది. ఇతర ఆలయాలకు భిన్నంగా ఉన్న మక్తల్ పడమటి ఆంజనేయస్వామి ఆలయం గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఇప్పటి తర్వాత.

శ్రద్ధగా పూజించే వారికి శనిదోషాలను పోగొట్టే స్వామిగా పూజలు అందుకుంటున్నటువంటి కృష్ణానది తీరంలో మక్తల ప్రాంతంలో ఉన్నటువంటి పడమటి ఆంజనేయ స్వామి వారి ఆలయం గురించి ఇవాల్టి మన క్షేత్ర దర్శనలో మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు వెళ్ళడమే కాదు, మూలమూర్తి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తారు. ఈ ఆలయంలో గర్భగుడికి పైకప్పు ఉండదు. గర్భగుడిలో పైకప్పు లేకపోవడానికి కూడా ఒక కథ ఉంది. ఇక్కడ గర్భగుడిలోని పైకప్పు ఉదయం నుంచి సాయంత్రంలోగా నిర్మించాలనేది నియమాన్ని పెట్టుకున్నారు. అలా పెట్టుకున్న తర్వాత 2 సార్లు పైకప్పు వేయడానికి ప్రయత్నించారు కూడా, కానీ అది వీలు పడలేదు. దాంతో అలాగే వదిలేశారని చెప్తుంటారు అక్కడి స్థానికులు. త్రేతాయుగంలో జాంబవంతుడు ఇక్కడ స్వామి విగ్రహాన్ని స్వయంగా ప్రతిష్ఠించారని చెబుతుంటారు. అదేవిధంగా సీతాదేవి జాడ వెతుకుతూ హనుమంతుల వారు ఈ ప్రాంతంలో సేద తీరారని కూడా చెబుతుంటారు అక్కడి వారు. స్వామివారి విగ్రహం ఒక పక్కకి ఒరిగి ఉండడానికి కూడా ఒక కథ ఉంది. మరి ఆ కథ ఏమిటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం క్షేత్రదర్శన్ వింటున్నారు. మరి ఇవాల్టి మన క్షేత్రదర్శనలో మక్తల్ ప్రాంతంలో ఉన్నటువంటి పడమటి ఆంజనేయ స్వామి ఆలయం గురించి ఇవాల్టి మన క్షేత్రదర్శనలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడి ఆలయంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఒక పక్కకు ఒరిగి ఉండటానికి ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు స్వామిని పూజించే అర్చకుడు పొట్టిగా ఉండేవాడట. దాంతో రోజు స్వామికి సరిగ్గా పూజ చేయలేక ఇబ్బంది పడేవాడట. ఆ అసంతృప్తితో అర్చకుడు ఓ రోజు విగ్రహం తన చేతికి అందితే కానీ పూజ చేయకూడదని నిర్ణయించుకొని అదే విషయాన్ని స్వామికి విన్నవించుకున్నారట. కాసేపటికి స్వామి విగ్రహం పూజారికి అందేలా కాస్త పక్కకు ఒరిగిందట. అప్పటి నుంచి విగ్రహం ఒకవైపు వాలినట్లు ఉండిపోయిందని అంటారు. ఎంతటి భక్తులు కదా అర్చకుడు నిజంగా. మరి ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

క్షేత్రదర్శిని వింటున్నారు. మరి ఇవాళ మన క్షేత్రదర్శినిలో పడమటి ఆంజనేయ స్వామి వారి ఆలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి 41 రోజుల పాటు భక్తితో పూజిస్తే కోరిన కోరికలు తీరుస్తారని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం, అలాగే శనిదోషాలను నివారిస్తారని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. ఆంజనేయ స్వామి వారికి సింధూర లేపం అంటే ఇష్టం. మనసులో ఏదైనా అనుకుని సింధూరాన్ని స్వామికి అర్పిస్తే అనుకున్నది ప్రసాదిస్తారని ఇక్కడికి వచ్చే భక్తుల అపార నమ్మకం. అలాగే ఈ ఆలయంలో మార్గశిర మాసంలో త్రయోదశి నుంచి బహుళ విధియ వరకు స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మార్గశిర పౌర్ణమి రోజున రథోత్సవం, ఉట్టికొట్టే కార్యక్రమాలను తిలకించేందుకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాలకు చెందిన భక్తులు వస్తారు. అదేవిధంగా ఉగాది, శ్రీరామనవమి, హనుమంత జయంతి, అక్షయ తృతీయ రోజుల్లో వైభవంగా పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయంలో. మరి ఇదండి ఇవాల్టి మన క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకున్నాం. మహబూబ్నగర్ జిల్లా మక్తల్ ప్రాంతంలో ఉన్నటువంటి పడమటి ఆంజనేయ స్వామివారి ఆలయం గురించి. మరో క్షేత్రదర్శినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: చేయగలిగిన పనివారు. చెమట పొట్టు తడిలోనే తడుక్కుమంటది ప్రతి ఊరు. ఎండ పద్దుకు వెలిగిపోతారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన నమ్మదగిన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖతార్లో గ్యాస్ కర్మాగారంలో పేలుళ్లలో 12 మంది భారతీయులు మరణించడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. లండన్లో జరుగుతున్న FIH ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఈరోజు తలపడుతుంది. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అన్న సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన విజయాలు నమ్మకం, స్థిరత్వం, ప్రపంచ సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతపై ఆధారపడి ఉన్నాయని అన్నారు.
1: और यही दुनिया के लिए सबसे बड़ी भारत की गारंटी है. भारत फास्ट ग्रोइंग इकोनॉमी भी है, एक क्रेडिबल इकोनॉमी भी
0: है. ఇటీవల తాను G7 సదస్సులో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ జాతీయ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలో భారత్కు అచంచలమైన నిబద్ధతను ప్రపంచ నాయకులు గుర్తిస్తున్నారని, ఈ తత్వమే దేశ విధానాలను, అభివృద్ధి ఎజెండాను రూపొందిస్తూ కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న 12 ఏళ్ల కాలం గురించి ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ప్రచారం, స్థానిక ఉత్పత్తులకు మద్దతు వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి పౌరులు దేశ నిర్మాణం స్ఫూర్తిని స్వీకరించడమే కారణమని ప్రధానమంత్రి అన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని, ఇది ఒక పెద్ద నియో మిడిల్ క్లాస్ ఆవిర్భావానికి దారితీస్తుందని, ఆర్థిక కార్యకలాపాలు పెంచిందని మోదీ చెప్పారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు, పన్ను సంస్కరణలు, ఆరోగ్య సంరక్షణ పథకాలు, మెరుగైన పట్టణ మౌలిక సదుపాయాలను ఉదహరిస్తూ పేదలు, మధ్యతరగతి ప్రజలను సాధికారత కల్పించడం కీలక ప్రాధాన్యతగా కొనసాగుతుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. స్వామి ఫండ్ వంటి ప్రాజెక్టులు నిలిచిపోయిన వేలాది గృహాల నిర్మాణం పూర్తి చేయడానికి వీలు కల్పించాయని, డిజిటల్ గవర్నెన్స్, సరళీకృత పన్ను పరిపాలనా వ్యవస్థల రూపొందించి నిబంధనల భారం తగ్గించి పారదర్శకతను పెంచిందని మోదీ చెప్పారు. భారత్లో పెరుగుతున్న మౌలిక సదుపాయాల నెట్వర్క్ గురించి ప్రస్తావిస్తూ మెట్రో వ్యవస్థలు ఇప్పుడు ప్రతిరోజు 1 కోటి మందికి పైగా ప్రయాణికులకు సేవలు అందిస్తాయని, వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ రైళ్లతో పాటు విస్తరించిన రహదారులు, విమానాశ్రయాలు కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరిచాయని ప్రధానమంత్రి చెప్పారు. జన ఔషధి కేంద్రాల ద్వారా అందుబాటు ధరలో లభించే మందులు, వృద్ధులకు విస్తరించిన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణలో సాధించిన ప్రగతితో పాటు ద్వైపాక్షికంగా సంబంధాలపై కీలక అంశాల్లో ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా ఈ ఇద్దరు నాయకుల భేటీ జరిగింది. స్థిరమైన, నిర్మాణాత్మకమైన ద్వైపాక్షిక సంబంధాలు ఇరుపక్షాల మధ్య నమ్మకాన్ని, మెరుగైన అవగాహనని పెంపొందించడానికి దోహదపడతాయని అజిత్ దోవల్ ప్రత్యేకంగా చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ఇటీవలి పరిణామాలను ఇరుపక్షాలు సమీక్షించాయని కూడా ఆయన తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIR News_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి

సబ్స్క్రైబ్ చేయండి. ఖతార్లోని రాస్ లఫాన్ గ్యాస్ ప్రాసెసింగ్ కర్మాగారంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోరమైన పేలుడు ప్రమాదంలో 12 మంది భారతీయ పౌరులు మరణించినట్లు దోహాలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ రాయబార కార్యాలయం మృతుల కుటుంబాలకు తన గాఢ సానుభూతి తెలియజేసింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వారికి ఖతార్ అధికారులు తగిన వైద్య చికిత్స అందించేలాగా చర్యలు తీసుకుంటున్నారని రాయబార కార్యాలయం తెలియజేసింది. భారతీయులతో సహా ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం, పలువురు గాయపడడం పట్ల కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దోహాలోని భారత రాయబార కార్యాలయం నిరంతరం ఖతార్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని, బాధితుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని ఆయన తెలియజేశారు. ఖతార్లోనే అతి పెద్దదైన ఈ గ్యాస్ కర్మాగారంలో సాంకేతిక లోపం కారణంగా జరిగిన పేలుళ్లలో

0: ఘటన ప్రమాదవశాత్తు జరిగింది తప్ప ఎలాంటి విధ్వంసకర లేదా శత్రు చర్య కాదని ఖతార్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. రాస్రఫాన్ పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత రేవు, ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జి ఎగుమతి కేంద్రం కావడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలో దీనిపై ఇరాన్ దాడులు జరిగాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన పోలీసులు వేగంగా చర్యలు ప్రారంభించారు. 15 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఈ ఉదంతంలో పోలీసులు నిన్న రాత్రి 6 గురిపై కేసు నమోదు చేసి వారిలో 4 గురిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖకు చెందిన 4 అధికారులను కూడా స్పష్టం చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అలీగంజ్ పోలీసులు 6 నిందితులతో పాటు 2 బాధ్యులపై భారతీయ న్యాయ సంహిత, ఉత్తరప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ యాక్ట్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు సీల్ చేశారు. ప్రాంగణంలోకి ఎవరికీ ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో భవనానికి సంబంధించి డెవలప్మెంట్ అథారిటీ పాత రికార్డులు, గతంలో తీసుకున్న చర్యలను ఇప్పుడు తీవ్ర పరిశీలనలోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన 9 మంది విద్యార్థులను లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చేర్చారు. మరణాల్లో ఎక్కువ భాగం ఊపిరాడకపోవడం వల్లే సంభవించాయని అధికారులు నిర్ధారించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరిగే 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో 2026 పద్మ పురస్కారాలను బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందజేస్తారు. ఈ ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు అందుకున్న 65 మంది ప్రముఖుల్లో టెన్నిస్ దిగ్గజం విజయ అమృతరాజ్, ప్రముఖ నటుడు మామూటి, నేపథ్య గాయని అల్కా యాగ్నిక్, క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం 2066 సంవత్సరానికి 5 పద్మవిభూషణ్తో కలిపి మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు ఈరోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. 2024లో చైనాలోని హులూన్బాయర్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ సమరం తర్వాత భారత పాకిస్తాన్లు ముఖాముఖి తలపడడం ఇదే మొదటిసారి. ఆ మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. గత 10 ఏళ్లలో ఈ 2 జట్ల మధ్య ఉన్న అన్ని రికార్డులను పరిశీలిస్తే భారత్కు భారీగా ఆధిక్యం ఉంది. గత 17 మ్యాచ్ల్లో 15 విజయాలు, 2 డ్రాలతో భారత్ ఓటమి లేకుండా అజయంగా కొనసాగుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026లో భాగంగా అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరుగుతున్న గ్రూప్ 1 మ్యాచ్లో ఫ్రాన్స్, ఇరాక్ జట్లు ప్రస్తుతం తలపడుతున్నాయి. హాఫ్ టైం ముగిసేసరికి ఫ్రాన్స్ 1-0 ఆధిక్యంలో ఉంది. అంతకుముందు అర్లింగ్టన్లో జరిగిన గ్రూప్ మ్యాచ్లో అర్జెంటీనా 2-0 తేడాతో ఆస్ట్రియాపై విజయం సాధించి రౌండ్ ఆఫ్ 32లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. అర్జెంటీనా కెప్టెన్ లయనల్ మెస్సీ 38వ నిమిషంలో మొదటి గోల్ చేయగా స్టాపేజ్ టైంలో 2 గోల్స్ సాధించారు. ఈ 2 గోల్స్తో మెస్సీ ప్రపంచకప్ చరిత్రలో తన మొత్తం గోల్స్ సంఖ్యను 18కి పెంచుకున్నారు. భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా మారడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖతార్లో గ్యాస్ కర్మాగారంలో జరిగిన పేలుళ్లలో 12 మంది భారతీయులు మరణించడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. లండన్లో జరగనున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ ఈరోజు పాకిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆరోగ్య జీవనం శీర్షికన పిల్లలకు పౌష్టిక ఆహారం, ఈ అంశంపై న్యూట్రిషనిస్ట్ మేకల అవని గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన చిన్నపిల్లల్లో పౌష్టికాహారం ఈ విషయం గురించి తెలియజేయడానికి న్యూట్రిషనిస్ట్ మేకల అవని గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి అవని గారు.
1: నమస్తే సార్.
0: రేపటి భవిత పిల్లలదే. అయితే ప్రస్తుతం ఉండే సమాజంలో పౌష్టికాహార లోపం వల్ల చాలా సమస్యలు యువతలో కనబడడం, ఆ తర్వాత జీవితంలో కూడా చాలా సమస్యలు ఎదుర్కోవడం చూస్తుంటాము. మొక్క ఇవ్వంగనేది మానే ఇవ్వంగున అన్నట్టుగా చిన్నపిల్లలున్నప్పుడే సరైన భోజనము సరైన అలవాట్లు చేసినట్లయితే జీవితకాలంలో చాలా కాలం వాళ్ళు హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి చిన్నపిల్లల్లో ఏ రకమైన పౌష్టికాహారం తీసుకోవాలి, ప్రస్తుతం ఏ రకమైన నిర్లక్ష్యం సమాజంలో గమనిస్తున్నారు మీరు?
1: ప్రస్తుతం మనం చూడగలిగినైతే నిర్లక్ష్యం అనేది మన పేరెంట్స్ నుంచి వస్తుంది. పేరెంట్స్ ఎప్పుడైతే ఆహారం ఇస్తున్నారో ఆహారం పెడుతున్నారో పిల్లలు చుట్టుపక్కల లేకుండా వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ వాళ్ళని పట్టించుకోకుండా ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకని మనం ఎప్పుడైతే పిల్లల్ని పట్టించుకోకుండా వాళ్ళతో ఉండకుండా ఇలాంటివి చేస్తామో వాళ్ళు ఏం తింటున్నారు ఏం చేస్తున్నారు అనేది మనకి తెలియకుండా ఉంటుంది. వాళ్ళకి ఇంకా ఎక్కువ మంచి ఆహారం ఇవ్వడానికి మనం ఏం చేయొచ్చు అంటే మనం వాళ్ళతో కూర్చుని వాళ్ళతో తినాలి, వాళ్ళతో ఆహారం అనేది తీసుకోవాలి. మనం ఆహారం చేసేటప్పుడు వాళ్ళతో ఉండాలి, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకోవాలి. వాళ్ళతో పాటు చేస్తే ఏంటంటే వాళ్ళకి అది అర్థమవుతుంది. ఇంకా మనం ఇచ్చే ఆహారం వాళ్ళకి పౌష్టిక విలువలు చెప్తూ ఇస్తే ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది దాంట్లో ఏముంటుంది, అది ఎంత మంచిది, అది ఎంత కష్టంగా చేస్తున్నాం మనం అనేది ఈ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి అర్థమవుతూ ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. దీంతోపాటు వాళ్ళకు ఒక నార్మల్ రొటీన్ అంటే రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏమేమి తినాలి అనేది ఒక రొటీన్ పెట్టేస్తే అయిపోతుంది. మనం ఆ రొటీన్ పెట్టకుండా వాళ్ళకి అలవాటు అవ్వాలి అంటే వాళ్ళకి తెలియదు. అందుకని చిన్నప్పటి నుంచే మనం వాళ్ళ ముందు ఏవైతే ఆహారం తింటున్నామో మనం కూడా చూసుకుంటూ వాళ్ళకి పెడుతూ ఉంటే ఏంటంటే వాళ్ళకి అది అలవాటు అనేది అవుతుంది.
0: ముఖ్యంగా పిల్లలకి అందరికీ కూడా తల్లిదండ్రి ఆదర్శం వాళ్ళ జీవితంలో, కాబట్టి చాలా మటుకు అలవాట్లు తల్లిదండ్రుల నుంచే పుణికిపుచ్చుకుంటారు. సో మీరు అన్నట్టుగా మంచి ఆహారపు అలవాట్లు, మంచి పౌష్టికమైన ఆహారము వాళ్ళకు పెట్టేటప్పుడు తల్లిదండ్రులు కూడా వద్ద ఉండి వాటిని వివరణాత్మకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది తింటే దీనికి మంచిది, ఇది తింటే ఇలా ఉంటుంది అని చెప్పినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో అదొక భాగంగా అయ్యే అవకాశం ఉందంటారా?
1: అవును సార్. ఆ ఆహారం ఒక గొప్పతనం తెలుస్తుంది వాళ్ళకి, ఇంకా దాన్ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మనం చాలా వరకు ఏం చేస్తామంటే పిల్లలకి ఒకటి పెట్టేసి దాని తర్వాత మనం వేరే తినాలనుకుంటాం. అలా చేస్తే వాళ్ళకి అయ్యో ఇది మంచిది కాదు లేకపోతే ఇది నాకు మాత్రమే పెడుతున్నారన్న మైండ్ సెట్కి వచ్చేస్తారు. దాని బదులు మనం వాళ్లతో కూర్చుని తిన్నా సరే వాళ్ళకి ఆ ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది. చాలా వరకు అంటాం కదా మనం ఏదైతే చేస్తామో వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తారని చెప్పి. అందుకని ఏంటంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటూ మనం వ్యాయామం ఆహారం అనేది మంచి రీతిలో తీసుకోవాలి. ఇంకా వాళ్ళకి ఏంటంటే రకరకాల ఆహారాలు అనేది అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచి. అంటే 6 నెలల తర్వాత పుట్టిన బిడ్డకి ఏవైతే ఉంటుందో అప్పటి నుంచి అలవాటు చేస్తే ఏంటంటే ఆ రుచి అనేది తెలుస్తుంది. ఇంకా రీసెంట్గా చూస్తే స్టడీస్ ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ టైం అంటే గర్భిణీ స్త్రీలకే ఆహారం రుచి అనేది తెలుస్తుంది బిడ్డలు గర్భిణీ అప్పటి నుంచి. సో అప్పటి నుంచి తల్లిగా వాళ్ళు రకరకమైన ఆహారం తీసుకుంటే అది పిల్లలకు కూడా అలవాటు అవుతుంది.
0: అంటే గర్భస్థ శిశువు కూడా తల్లి తీసుకున్న ఆహారాన్ని స్వీకరిస్తాడు, కాబట్టి తల్లి పౌష్టికమైన ఆహారం తీసుకున్నట్లయితే ఆ పౌష్టిక ఆహారపు విలువలు గర్భస్థల శిశువుకు కూడా అందుతుంది.
1: అవును సార్.
0: పిల్లలకి ప్రస్తుతం ఉండే సమాజంలో ఈ జంక్ ఫుడ్కు బాగా అలవాటు పడుతున్నారు.
1: అవును సార్.
0: దాంతోపాటు ఈ మొబైల్ అడిక్షన్ వచ్చేస్తుంది. ఏం తింటున్నారో తెలియదు, మొహం స్క్రీన్లో పెడతారు, జంక్ ఫుడ్ లాగిస్తూ ఉంటారు. దీని కారణంగా రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఏ రకమైన సమస్యలు వస్తున్నాయి అంటారు దీనివల్ల?
1: దీని వలన మేజర్ గా వచ్చే సమస్య ఏంటంటే ఒబేసిటీ, బరువు అధికంగా పెరగటం. అదే కాకుండా మనం ఏం చూస్తున్నామంటే ఇప్పుడు చిన్న పిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ అనేది చాలా ఎక్కువ ఉంది, అది పెరుగుతుంది అనమాట ఆ శాతం. అది కాకుండా గుండె జబ్బులు ఇవి కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం పిల్లలు. ఆయాసము, వాళ్ళు చదవలేకపోవడం అని ఇవన్నీ చిన్న చిన్న సమస్యలే గానీ వాళ్ళకి అవి గోయింగ్ ఫార్వర్డ్ అంటే టీనేజ్ లోకి వచ్చినా లేకపోతే ఒక 10-15 సంవత్సరాలు 20 ఏళ్ళ తర్వాత ఏంటంటే వాళ్ళు ఇంకా ఎక్కువ బరువు పెరిగిపోతారు. ఇప్పుడు పిల్లలు నార్మల్లీ ఉండాల్సిన వెయిట్ కన్నా ఒక 20-30 కేజీల వరకు ఎక్కువ ఉంటున్నారు.
0: అవని గారు, పిల్లలకి ఏ రకమైన పౌష్టికాహారం అందించాలి, అలాగే నిత్య జీవితంలో మనకు లభ్యమైన వస్తువులు ఏవేవి వాళ్ళకి అందిస్తే కరెక్ట్ అంట?
1: మనం ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ అంటే ఏ సీజన్కి ఆ సీజన్కి పండ్లు కూరగాయలు వస్తాయి. ఎందుకు వస్తున్నాయంటే ఆ సీజన్కి అవి ఇంపార్టెంట్ కాబట్టి, అవి ముఖ్యమైనవి కాబట్టి అవి తినాల్సి వస్తుంది. అందుకని మనం ఆ సీజన్లో వచ్చేది ఇప్పుడు సీతాఫలాల సీజన్ వస్తుంది, మామిడికాయల సీజన్ వస్తుంది.

0: వస్తుంది, ఇట్లా రకరకాలు వస్తున్నాయి. అవి మాత్రం స్కిప్ అవ్వకుండా మిస్ అవ్వకుండా తింటూ ఉండాలి. దాంతోపాటు ఆకుకూరలు కూరగాయలు అన్నీ అలవాటు చేయాలి, ప్రతి చిన్నదాని నుంచి పెద్దదాని వరకు రోజుకొకటి. మనం ఈ మధ్య మల్టీవిటమిన్స్ ఇవి అలవాటు చేస్తున్నారు పిల్లలకి తినట్లేదు అని చెప్పి, కానీ ఆ మాత్రలు వేసుకునే దానికన్నా మనకి ఆహారంలో ఎక్కువగా దొరుకుతుంది, ఇంకా ఆహారం అనేది ఈజీగా అబ్జార్బ్ అనేది అవుతుంది పిల్లలకి. అందుకనే ఏంటంటే అవి అవాయిడ్ చేసేసి మనం పిల్లలకి రకరకాలైన ఆహారం ఇచ్చచ్చు. అంటే ఆకుకూరలు కూరగాయలు పండ్లు అన్నీ ఉండేలాగా పాలు నెయ్యి అన్నీ ఉండాలి. ఏది అవాయిడ్ చేయాలి అని అనుకోకూడదు. ఈ మధ్య ఫ్యాట్ ఫ్యాట్ కూడా అవాయిడ్ చేస్తామంటున్నారు, కానీ ఫ్యాట్ చేసే ఉపయోగం కూడా ఉంటుంది మన శరీరంతో. మనకి స్కిన్కి ఉపయోగపడుతుంది, విటమిన్స్ మినరల్స్ అబ్జార్ప్షన్కి యూజ్ అవుతుంది. ఇట్లా రకరకాలుగా దేని పని అవి చేయడానికి మనం అన్ని ఆహారాలు అలవాటు చేయాలి. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం అతిగా చాక్లెట్లు ఐస్ క్రీమ్లు జంక్ ఫుడ్ అనేది వాళ్ళకి ఇవ్వకూడదు. ఈ మధ్య పేరెంట్స్ని కూడా చూస్తే ఏంటంటే ఈజీగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఇన్స్టెంట్ ఫుడ్స్ అవి వాళ్ళ బాక్సెస్లో కూడా పెడుతున్నారు. అలా కాకుండా తల్లిదండ్రులు కలిసి చేసేలాగా చూసుకోవాలి పిల్లల బాక్స్ అనేది.
1: మన సంప్రదాయంలో భారతీయ సంప్రదాయంలో 6 నెలల 6 రోజులకి అన్నప్రాసన చేస్తారు.
0: అవును సార్.
1: ఆ రోజు నుంచే ఆ శిశువు అన్ని రకాల ఆహారాలని రుచి చూసే విధానంగా చేస్తారు.
0: అవును సార్.
1: ముఖ్యంగా మన ఇంట్లో చేసిన అమ్మ వంట అది కేవలము పౌష్టికాహారంతో పాటు అమ్మ ప్రేమ కూడా అందులో సమ్మిళితమై ఉంటుంది.
0: అవును సార్.
1: కాబట్టి పిల్లలకి వండి వాళ్ళతో కలిసి తినడం అనేది అన్నిటికంటే ఉత్తమం అంటారు.
0: అవును సార్. అంతే సార్, వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు, ప్లస్ ఏదైతే మనం చేతులతో చేసి పెడుతున్నామో మనకు తెలుస్తుంది, ఇంకా ఆ ప్రేమ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు ఇన్స్టెంట్ ఫుడ్స్ అనేవి వచ్చేస్తున్నాయి, అవి చేసినా సరే దానికి మొత్తం మైదా ఉంటుంది, చాలా ఎక్కువ సాల్ట్స్ ఉంటున్నాయి, ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇంకా దానికి యాడెడ్ షుగర్స్ అనేవి ఉంటున్నాయి. షుగర్ అనేది లేకుండా దాంట్లో మాల్టోస్ డెక్స్ట్రోజ్ అని పేరు మార్చి అమ్ముతున్నారు. అందుకని ఇవన్నీ ఇబ్బందులు అవ్వకుండా ఏంటంటే మనము మన చేతి వంటతో మన పిల్లలకి పెట్టచ్చు.
1: కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తుంటాము ఫలానా చాక్లెటు ఫలానా చిప్స్ ఇవి తింటేనే అంటే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది, మిగతా ఏది తిన్నా నచ్చడం లేదు అంటారు.
0: అంటే మనకి ఏమవుతుంది అంటే సార్, మన బాడీలో మనకి ఏదైతే డెఫిషియన్సీ ఉంటుంది, అంటే ఇప్పుడు మనం చిన్నపిల్లల్ని చాపీస్ తినము పెయింట్ తినము ఇవి చూస్తుంటాం, అది స్పెసిఫిక్ డెఫిషియన్సీ అని అర్థం. పిల్లలు చాక్లెట్లు ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళకి మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందని. సో వాళ్ళు చాక్లెట్లు తీసుకునే బదులు మెగ్నీషియం ఏదైతే రిచ్ ఫుడ్స్ ఉంటుంది అంటే పాలు ఆకుకూరలు పెరుగు ఇట్లాంటివి తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఆ డెఫిషియన్సీ తగ్గుతుంది. కొంతమందికి ఏంటంటే పులుపు అనేది చాలా ఇష్టం, అందుకని వాళ్ళు లెమన్వి ఎక్కువ రిలేటెడ్ తాగాలనుకుంటారు ఆ పులుపు కోసం. కాల్షియం డెఫిషియన్సీ మూలాన వాళ్ళు చాలా వరకు చాక్పీస్లు తిన్నాము పెయింట్ తిన్నాం అనేది చేస్తుంటారు. ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి ఏదైతే డెఫిషియన్సీ ఉందో అదే అర్థం చేసుకుని ఆ రకాల ఆహారం ఇస్తే ఏంటంటే వాళ్ళు ఇవన్నీ తీసుకోకుండా ఉంటారు.
1: గాడ్స్ ఓన్ గార్డెనింగ్ అన్నట్టు ఏ సమయంలో ఏ కాయగూరలు జీవరాశులు తినాలో ఆ కాయగూరలు పండ్లు సృష్టి ప్రొడ్యూస్ చేస్తుంది.
0: అవును సార్.
1: ఖచ్చితంగా కాలానుగుణంగా వచ్చే పండ్లు కూరగాయల్ని నిత్య జీవితంలో ఆహారంలో ఒక భాగం చేసుకోవడం ఉత్తమం అంటారు.
0: చాలా ఉత్తమం సార్.
1: ఇవన్నీ కూడా పిల్లలకి అవగతం చేస్తూ నేర్పిస్తూ వాటి విలువ చెప్పడం
0: చాలా మంచిది సార్. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి మా మదర్ ఫాదర్ హీరో హీరోయిన్ అన్ని వాళ్లే కాబట్టి వాళ్ళు పాటించడం చూసి వాళ్ళక్కడ ఇష్టం అనేది ఏర్పడుతుంది. అదొక అలవాటుగా మారితే వాళ్ళని ఇంకెవరు ఆపలేరు, వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ ని వాళ్ళకి అది కంటిన్యూ అయిపోతుంది జీవితాంతం.
1: నిత్య జీవితంలో మన చుట్టూ అవైలబుల్ అయ్యే గ్రెయిన్స్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏవేవి మంచివి, వేటిని అవాయిడ్ చేయాలంటారు?
0: మనకి ఏ రకమైన జబ్బు డిజీజ్ అనేది లేకపోయినప్పుడు మనం ఏది అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. అంటిల్ అన్లెస్ మనం బయట తిండము జంక్ డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఇంకా స్వీట్స్ చాక్లెట్స్ లేకపోతే బేకరీ ఫుడ్స్ తప్ప మనం అన్ని కూరగాయలు తినొచ్చు. అన్ని కూరగాయలు తింటే కదా మనకి అన్నీ వస్తాయి. అంటే ఇప్పుడు క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది, టమాటోలో విటమిన్ సి, అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి అన్ని ఇంక్లూడ్ చేసుకోవడం తినడం మూలాన్ని ఏంటంటే మనకి అన్ని విలువలు పౌష్టిక విలువలు అనేవి దొరుకుతాయి అన్నమాట.
1: స్పెసిఫిక్ నీడ్స్ ఉన్న చిల్డ్రన్ సమస్యతో బాధపడుతున్న చిల్డ్రన్ కి వాళ్ళకి ఏ రకమైన ఫుడ్ మనము నిర్ణయించాల్సి ఉంటుంది?
0: అది డిజీజ్ ని బట్టి వస్తుంది సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లడు ఒకళ్ళకి Type 1 diabetes ఉంది, వాళ్ళకి ఏంటంటే కొంచెం స్వీట్స్ షుగర్స్ ఇవి దూరం పెట్టి వాళ్ళకి ప్రతి 2 గంటలకి ఆహారం ఇచ్చేలాగా చూసుకుంటూ, అంటే 6 నుంచి 8 సార్లు వరకు వాళ్ళు తినేలాగా చూసుకుంటే ఏంటంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. అండ్ దెన్ వాళ్ళకి మిగతా అంటే షుగర్ ఒక్కసారికి తగ్గిపోవడం లేకపోతే పెరిగిపోవడం అనేది జరగదు.
1: అంటే వాళ్ళ బాడీలో ఉండే గ్లూకోజ్ లెవెల్ మెయింటైన్ అయ్యేటట్టుగా ఉండాలి.
0: అవును సార్.
1: తల్లిదండ్రులు ఇంట్లో చేసి పోషక విలువలున్న వస్తువులను తయారు చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే

0: ఏ రకమైన వస్తువులు చేయొచ్చు అంటారు?
1: చిన్న ఎగ్జాంపుల్, హైదరాబాద్ అంటే బిర్యానీకి ఫేమస్, అందరికి బిర్యానీ అంటే ఇష్టం. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే, సమస్య ఇక్కడ మనం బయట నుంచి తీసుకుంటే వాళ్ళు రకరకాలుగా వేసి చేస్తున్నారు, అదే మనం ఇంట్లో వేసి చేసుకుంటే దాంట్లో ఇంకొక 4-5 ఎక్కువ కూరగాయ ముక్కలు వేయచ్చు. దాని మూలాన పిల్లలకి ఆ ఇష్టం అనేది వస్తుంది, వాళ్ళు ఏరని కూడా ఏరరు దాంట్లో. కొంతమంది స్పెసిఫిక్గా క్యారెట్ లేకపోతే బీన్స్ కర్రీ తెస్తే నచ్చదు, కానీ అదే బిర్యానీలో వేస్తే వాళ్ళు ఇష్టపడతారు. వాటితో పాటు ఏంటంటే సున్నుండలు, పల్లిపట్టి ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. మురుకులు అంటే బయట కొనే బదులు మనం ఏంటంటే చూసి కరెక్ట్గా తీసుకుని ఎంత వేయించాలి, ఎంత కావాలి అనేది కూడా చూసుకుంటాం కాబట్టి ఇవన్నీ ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు సున్నుండలతో నడుము నొప్పి అనేది రాకుండా ఉంటుంది. దాంతోపాటు నువ్వులు పల్లీలు ఉండితో ఏంటంటే కాల్షియమే కాకుండా మనకి కావాల్సినప్పుడు, ఇప్పుడు ఆడపిల్లలకి ఇవన్నీ చాలా అవసరం అంటారు బ్లడ్ కోసం, వాళ్ళకి ఎనర్జీ రీస్టోరేషన్కి, హార్మోనల్ ఏదైతే చేంజెస్ వస్తాయో అవన్నీ మేనేజ్ చేయడానికి ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తారనమాట. దీంతో పాటు ఏంటంటే మనం గానుగ నూనె అయినా చాలా మంచిది, చాలా హెల్దీ కూడా. ఆ డిఫరెన్స్ అనేది కూడా మనకు తెలుస్తుంది మన బాడీలో. ఒకసారి జస్ట్ బయట నుంచి ఆయిల్ కొనడం కన్నా గానుగ నూనెలో తీసుకుంటే ఎంత హెల్దీగా ఉంటామనేది, ఎందుకంటే దాంట్లో ఏంటంటే యాడెడ్ ఏమి ఉండదు ఎక్స్టర్నలీ, అండ్ దెన్ అది ప్యూరిఫైడ్ ఫామ్లో మన కళ్ళ ముందే చేసి ఇస్తారు. సో పిల్లలకి ఇంట్లో చేసిన ఆయిల్ ఇవి కూడా అవసరం ఉంటుంది. ఫ్యాట్ ఎందుకు అంటే విటమిన్ ఏ డి ఇవన్నీ కూడా అబ్జార్ప్షన్కి, అండ్ మినరల్స్ కూడా చాలా వరకు ఫ్యాట్తో మనకి ఈజీగా అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. కానీ అడల్టరేటెడ్ నెయ్యి, బయట ఉన్న నెయ్యి చూసుకోవచ్చు. మీరు అంతగా చూసుకోవాలనుకుంటే మనం ఇంట్లో చేయొచ్చు, మనం తీసుకునే పాలు పెరుగుతో వచ్చేది ఏదైతే వస్తుందో దాంతోనే మనం బటర్ ఘీ ఇవి కూడా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మనకి ఇంకా పెరిగే పిల్లలకి మెల్లమెల్లగా వాటర్ అనేది ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళని అది పెంచుతూ వెళ్ళాలి. వాళ్ళ వాళ్ళ ఓన్ వాటర్ బాటిల్స్ ఇస్తూ అట్లా ఏమైనా చేస్తూ మనం వాళ్ళకి నీళ్లు అనేది గుర్తు చేస్తూ ఉండాలి. వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళు ఆటలాడతారు, దీంట్లో ఏంటంటే వాళ్ళకి చాలా వరకు వాటర్ లాస్ ఉంటుంది. అందుకని అవి రీస్టోర్ చేయడానికి మనం ఫ్రీక్వెంట్ గా వాటర్ అనేది ఇవ్వచ్చు. అది రకరకాలుగా ఇవ్వచ్చు, జ్యూసెస్ అని చెప్పి, లేకపోతే మజ్జిగ, బట్టర్ మిల్క్స్ అని చెప్పి, లేకపోతే మనం వెజిటబుల్స్ తో కూడా ఈ మధ్య లైక్ ఎక్స్ట్రాక్ట్ చేసి జ్యూస్ చేస్తున్నారు, అలా కూడా ఇవ్వచ్చు. సో అవి ఒకటి ఇంక్లూడ్ చేయాలి. దీంతో పాటు ఏంటంటే మనం పిల్లల్లో చూసే చాలా పెద్ద సమస్య మలబద్ధకం, కాన్స్టిపేషన్. సో అది అవాయిడ్ చేయడానికి ఏంటంటే మనం వాళ్ళకి ఏదో ఒక విధంగా సలడ్స్ అనేది ఇంక్లూడ్ చేయాలి. ఏ రకమైన ఇంక్లూడ్ చేయొచ్చు అంటే క్యారెట్, కుకుంబర్ ఇట్లాంటివి రోజు ఒకటి అలవాటు చేస్తే ఏంటంటే వాళ్ళకి అలవాటు అయిపోద్ది. వాళ్ళతో పాటు ఏంటంటే మీరు కూడా తినేలాగా చూసుకుంటే ఏంటంటే వాళ్ళు దాన్ని ఇష్టంగా తింటారు. ఒక 20-25 రోజులు మనం అలవాటు చేస్తే ఏంటంటే ఆటోమేటిక్లీ 26 రోజు మనం పెట్టకపోయినా వాళ్ళే అడుగుతారు క్యారెట్ ఎక్కడ, కీరా ఎక్కడ అని. ఇట్లా రోజుకొకటి చేస్తే ఏంటంటే మన వాళ్ళకి మలబద్ధకం కూడా తగ్గుతుంది, ఇంకా రోజు వాష్రూమ్ అనేది వెళ్తే అలవాటు కూడా అయిపోతుంది. న్యూట్రిషన్తో పాటు ప్రాపర్ ఎలిమినేషన్ కూడా ఉంటే ఏంటంటే మనకి హెల్త్ చాలా బాగుంటుంది. దీంతో పాటు ఏంటంటే మనం ఎప్పుడైతే ఆహారం పిల్లలకి ఇస్తున్నామో, లేకపోతే వాళ్ళని కూర్చోపెట్టి తినిపిస్తున్నాము, మనం ఇందాక అనుకున్నట్టు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో చెప్తూ చేయాలి. దాంతోపాటు వాళ్ళకి వ్యాయామం, ఇంకా ఫిజికల్ గేమ్స్ అనేవి పెంచాలి. సో దీని మూలాన్ని ఏంటంటే యాక్టివిటీ అనేది బాగా పెరుగుతుంది, ఈజీగా డైజెషన్ అనేది అవుతుంది, ఒంటికి పట్టి ఆరోగ్యంగా ఉంటారు.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు అమణి గారు. నమస్కారం.
1: థ్యాంక్ యూ సార్. నమస్తే.

0: ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం శీర్షికన చిన్నపిల్లలకు పౌష్టికాహారం ఈ అంశంపై న్యూట్రిషనిస్ట్ మేకల అవని గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీ రమేష్ సంకసారి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ మన అందరి ఫేవరెట్ జనరంజని కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా వినే బ్లాక్ బస్టర్ పాటలు వినే టైం అయిందనమాట. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన జనరంజని కార్యక్రమంలో మీకు బాగా ఇష్టమైనటువంటి పాటలు మీరు వినాలనుకుంటున్నారా? అయితే చాలా సింపుల్, 0402324 0852కి వాట్సాప్ చేసేయండి. అండ్ వాట్సాప్ చేసే ముందు మీ పేరు, మీరు వినాలనుకునే పాట అండ్ ఏ చిత్రంలో నుంచి పాట వినాలనుకుంటున్నారో 0402324 0852కి వాట్సాప్ చేసేయండి. అండ్ మీకు బాగా నచ్చినటువంటి పాటల్ని ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో వినేసేద్దాం. సో మరి మొదటగా మెసేజ్ చేసినటువంటి శ్రోతలు కోరుతున్నటువంటి పాట దత్తపుత్రుడు చిత్రం నుంచి సుశీలమ్మ గారు పాడినటువంటి పాటను వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు. ఎద్దు మైలారం నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ గుంటూరు జిల్లా దాసరపాలెం నుంచి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వెంకట్ సంజీవ్ రెడ్డి, రిషికేష్, సావిత్రి మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే మా కోసం సుశీలమ్మ గారు పాడినటువంటి ఓ పాటను ప్రసారం చేయండి అంటూ కరీంనగర్ ఓల్డ్ బజార్ నుంచి శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, అనిల్, శ్రీలత, శాన్విత్, ప్రకృతి మెసేజ్ చేశారు. మరి వీరందరి కోసం దత్తపుత్రుడు, మరి ఈ చిత్రం నుంచి సుశీలమ్మ గారు పాడినటువంటి ఈ పాట, మరి టి చలపతిరావు గారు సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట మీ అందరి కోసం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. ఆయన జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుతున్నటువంటి సినీ గీతాలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు బోరబండ నుంచి హయగ్రీవచారి గారు మెసేజ్ చేశారు. మరియు వారు కోరుతున్నటువంటి పాట 4 స్తంభాలాట సినిమాల నుంచి చినుకులారాలి పాట వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు. అలాగే మా కుటుంబ సభ్యులైనటువంటి రాకేష్ మరియు వారి కుటుంబ సభ్యులకి ఈ పాటను వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు సుచిత్ర నుంచి మీనా కుమారస్వామి, మరియు చందానగర్ నుంచి మురహరి గుప్తా, శ్రీనివాస్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారు కోరుతున్నటువంటి పాట 4 స్తంభాల సినిమాల నుంచి చినుకుల పాటను వినిపిస్తున్నాను మీ అందరి కోసం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అండ్ జనరంజని శ్రోతల మనోరంజని వింటున్నారు. నేను మీ ఆర్జెస్టిని మాట్లాడుతున్నాను. సో మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, శుభోదయం జనరంజని, శుభోదయం అండి. మాకోసం జీవితంలో వసంతం చిత్రం నుంచి నీలగిరి చలన పాటను వినిపించండి అంటూ కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి సదానంద గౌడ్ సత్యమ్మ, శ్రీధర్ విజయలక్ష్మి, నయోమి భాగ్యలక్ష్మి, సంతోష్ గౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు ఆదిభట్ల నుంచి గోపికృష్ణ, ఉమావతి. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేదా, ఆయాషా మెసేజ్ చేశారు. మరి వారి కోసం జీవితంలో వసంతం చిత్రం నుంచి బాలుగారు, వాణి జయరాం గారు కలిసి పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం జనరంజని కార్యక్రమంలో

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

జనరంజని శ్రోతల మనోరంజన వింటున్నారు. నేను మీ ఆర్జే శ్రేణి మాట్లాడుతున్నాను. అండ్ బ్లాక్ బస్టర్ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుంచి లక్ష్మణ్ రావు గారు మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట అశ్వమేధం చిత్రం నుంచి ఓ ప్రేమ పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. చాలా మంచి పాట రిక్వెస్ట్ చేశారండి. అండ్ అలాగే ఇలాంటి వెదర్లో ఇలాంటి పాట వింటే మాత్రం అలా రిలాక్స్ అయిపోవచ్చు, మన డేని ఒక మంచి పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు విల్సన్ గార్డెన్ బెంగళూరు నుంచి మూర్తి మంగమ్మ, మరియు హైదరాబాద్ గీతా నగర్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు గారు, రమాదేవి లక్ష్మి, శశాంక్ గాయత్రి, విశ్రుత మహాద్యుతి, సాయి మన్విత్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారందరి కోసం ఇళయరాజా గారు సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలుగారు ఆశా భోన్స్లే గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం జనరంజని కార్యక్రమంలో.

0: ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు
1: సార్? ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కే వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: జనరంజని శ్రోతల మనోరంజని పెంచున్నారు. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. మరి నెక్స్ట్ మన షోలో మెసేజ్ చేసినటువంటి శ్రోతలు అల్వాల్ నుంచి రాధా గౌతమ్ మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి రుద్రవీణ చిత్రం నుంచి లలిత ప్రియ కమలం పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే మా కోసం మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ నుంచి యలగందుల పద్మశాలి సిద్ధులు శారద పూజ మనోజ్ మరియు వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి మీ అందరి కోసం యేసుదాస్ గారు చిత్ర గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట రుద్రవీణ చిత్రం నుంచి మీ అందరి కోసం.

ఎస్ దోస్తో, మరి విన్నారు కదా ఇవాళ మన జనరంజన్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్నటువంటి సినీ గీతాలని. నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. 8 గంటల నుంచి 8:15 మధ్య మీరు వింటారు సమాచార ప్రభా. హిందీలో వార్తలు వింటారు దిల్లీ కేంద్రం.

0: వివిధ భారతి కేంద్రం శ్రోతలకు శుభోదయం. ఈ ఉదయం హాయిగైన పాటతో మెరిసిపోవాలి, ఉత్సాహంతో ఉరకలెయ్యాలి. ఇష్టమైన పాటలు, తీయని మాటలు కలిసిన సందడి, ఇది మన జనరంజని. హలో, శుభోదయం అండి. జనరంజని కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను నిజామాబాద్ నుంచి ఎం మురహరి.
0: మురహరి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్. మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి. ఆరోగ్యం బాగుందా మీది?
1: బాగుంది.
0: ఏం పాట వింటారు ఇవాళ జనరంజన్ లో?
1: రామరామ కృష్ణ కృష్ణ సినిమా. అందులో తూగో జిల్లా జిల్లా పాగో జిల్లా.
0: చాలా మంచి హుషారైన పాట అడిగారు జనరంజన్ లో. మీకోసం తూగో జిల్లా పాగో జిల్లా సాంగ్ వచ్చేస్తుంది, వినండి.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి. జనరంజనికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి.
1: మార్కండే లక్ష్మి.
0: మార్కండే గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాం సార్. మీ ప్రోగ్రామ్ పాటలు వినుకుంటా, మగం వేసుకుంటా, చాలా బాగున్నాం సార్.
0: చాలా సంతోషం అండి. అలాగే వింటూ ఉండండి. ఇవాళ ఏం పాట వింటారు జనరంజన కార్యక్రమంలో?
1: సార్, కోకిల సినిమా నుంచి ఏదైనా ఒక సాంగ్.
0: తప్పకుండా కోకిల సినిమా నుంచి మంచి పాట వస్తుంది మీకోసం, వినండి.
2: ఏ నీ కావాలా?

0: హలో, శుభోదయం అండి. జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్కారం సార్.
0: నమస్కారం సార్, ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుట్లా రమేష్, కర్మవాయి, వరంగల్ డివిజన్ సార్.
0: చెప్పండి సార్, ఏం పాట వినాలనుకుంటున్నారు జనరంజన్ లో?
1: ఇలాంటి మనుషులు స్నేహమే జీవితం, స్నేహమే పాస్టర్, ఈ పాట.
0: తప్పకుండా, మీరు అడిగిన స్నేహమేరా జీవితం అనే పాట మీకోసం జనరంజన్ లో విని ఆనందించారు.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి. జనరంజనికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్, నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పుట్టపాక నుండి భవానీ వెంకట్ సార్.
0: భవానీ వెంకట్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాం సార్.
0: ఏం పాట వింటారు భవానీ వెంకట్ గారు జనరంజన్ లో ఇవాళ?
1: రాధాకృష్ణ చిత్రం నుండి శోభన్ బాబు జయప్రద సాంగ్ ఉంటుంది సార్. రాధా కృష్ణ అనే పాట ఉంటుంది సార్. అది
0: తప్పకుండా. మీరు అడిగిన పాట రాధాకృష్ణ సినిమాలోంచి మీకోసం ప్లే చేస్తున్నా, వినండి.

ఈ ఉదయం పాటలతో ఎంతో హాయిగా గడిచింది. ప్రతి స్వరం ఒక తీయని జ్ఞాపకం, అందరూ ఇష్టపడే మన జనరంజని, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త పునరీక్షణ కార్యక్రమం 2024 18 సంవత్సరాలు నిండిన వారందరూ మరియు జనవరి 1, 2024 నాటికి 18 సంవత్సరాలు నిండబోయే వారు ఫామ్ 6 నింపి కొత్త ఓటరుగా నమోదు చేసుకోండి. www.voters.eci.gov.in వెబ్సైట్ లేదా ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోండి.

0: బూత్స్థాయి అధికారి బిఎల్ఓ 20-21 జనవరి 2024 ప్రత్యేక క్యాంపెయినింగ్ తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉంటారు. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమై నేను మీ ఆర్జేసిని మాట్లాడుతున్నాను. అండ్ జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుతున్నటువంటి సినీ గీతాలు వింటాం. సో మరి మొదటిగా మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్ గారు, సుగుణ రామ్ప్రసాద్, రామ్ చరణ్ గారు మెసేజ్ చేశారు. సో మరి వారు కోరుతున్నటువంటి పాట మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి ఘరణ మొగడు చిత్రం నుంచి ఏ పిల్ల హల్లో పిల్ల పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు కోరినటువంటి ఈ పాటను వినిపిస్తానండి. అలాగే మా కోసం జనరంజన్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి ఓ పాటను వినిపించండి అంటూ విఎన్ రెడ్డి నగర్ నుంచి జగన్నాథ్ గారు మెసేజ్ చేశారు. సో మరి వారు కోరినట్టుగా మరి ఘరానా మొగుడు చిత్రం నుంచి మనో గారు చిత్ర గారు కలిసి పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
3: జనరంజని శ్రోతల మనోరంజన వింటున్నారు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుతున్నటువంటి సినీ గీతలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి అవుటర్ రింగ్ రోడ్ సాయిపురి కాలనీ నుంచి శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్ మరి వారి కుటుంబ సభ్యులు వారు కోరుతున్నటువంటి పాట నా దేశం చిత్రం నుంచి ఏదైనా ఒక పాటను ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మీరు అడిగినటువంటి పాటను ప్రసారం చేస్తాం. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి, నరసింహ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తానండి. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ NTR నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు మరియు వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం నా దేశం చిత్రం నుంచి బాలుగారు, సుశీలమ్మ గారు కలిసి పాడినటువంటి పాట, చక్రవర్తి గారు సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట మీ అందరి కోసం.

0: ఒక బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నిలయంలో సమయం 9 గంటలకు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముంబై స్టూడియోస్ నుంచి రిలే ప్రోగ్రాంలు వింటారు. అనంతరం 10 గంటల నుంచి 11 గంటల మధ్య ఎవర్ గ్రీన్ హిట్స్లో మళ్ళీ కలుద్దాం.

ఇంతవరకు మీరు ముంబై స్టూడియోస్లో నుంచి రిలే కార్యక్రమాలు విన్నారు. నిలయంలో సమయం 10 గంటలకు వస్తోంది. మరికొన్ని క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే రెండవ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో 2026 పద్మ పురస్కారాలు బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందజేస్తారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష TGTET జూన్ 2026 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిన్న ముగిశాయి. జూన్ 16 నుంచి 22 వరకు 10 సెషన్లో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 153752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 115028 మంది హాజరయ్యారు. రాష్ట్రంలో కళలు సంస్కృతిని పరిరక్షించడంతో పాటు కళాకారులకు ఉపాధి కల్పించేలాగా దేవాదాయ పర్యాటక సాంస్కృతిక శాఖల సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాద్లో రవీంద్రపాత్రలో నిర్వహించిన అర్ధనారీశ్వరం జాతీయ నృత్యోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైనప్పటి నుంచి ఆధార్ యాప్ 3.1 కోట్లకు పైగా డౌన్లోడ్ దాటింది. ఈ యాప్ను ప్రజలు అధికంగా స్వీకరించడం యాప్పై వారికి ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ మను చౌదరిని కలిసి అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని కోరారు. వివేక్ మల్లారెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, మరి రాజశేఖర రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు. తెలంగాణలో 2026 ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 1 అక్టోబర్ తేదీని అర్హత తేదీగా నిర్ణయించి 20 నుంచి 28

24 వరకు బూత్స్థాయి అధికారులు ఇంటింటా సర్వే నిర్వహిస్తారు. జూలై 31న ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేసి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 1 తేదీన తుది జాబితా ప్రచురిస్తారు. రంగారెడ్డి జిల్లాలో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం అందుబాటులో ఉన్న వివిధ హెల్ప్ లైన్ సేవల సమాచారం బోర్డును జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. మహిళల హెల్ప్ లైన్ 181, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, అత్యవసర సేవలకు 112, సైబర్ క్రైమ్ 1930 తదితర సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమాచార బోర్డులను గ్రామ పంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరి ఫేవరెట్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఎస్, మెసేజ్ చేయడానికి కూడా మీరు యాక్టివ్ గా ఉన్నారని అనుకుంటున్నాను. సో మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం ఏ పాటలు విందామంటే మాత్రం 2010 నుంచి 2015 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటల్ని ఇవాల్టి మన ఎవర్ గ్రీన్ హిట్స్లో వినేసేద్దాం. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను. పాట తర్వాత మన ఎవర్ గ్రీన్ హిట్స్లో శ్రోతలు కోరినటువంటి బ్లాక్ బస్టర్ పాటలు వినేసేద్దాం. మరి ఇవాళ 2010 నుంచి 2015 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటల్ని విందాం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: జాబితా ప్రత్యేక సంక్షిప్త పునరీక్షణ కార్యక్రమం 2024 18 సంవత్సరాలు నిండిన వారందరూ మరియు జనవరి 1, 2024 నాటికి 18 సంవత్సరాలు నిండబోయే వారు ఫామ్ 6 నింపి కొత్త ఓటర్ గా నమోదు చేసుకోండి. www.voters.eci.gov.in వెబ్సైట్ లేదా ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. బూత్ స్థాయి అధికారి బిఎల్ఓ 20, 21 జనవరి 2024 ప్రత్యేక క్యాంపెయినింగ్ తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉంటారు. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. 2010 నుంచి 2015 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటలు విందామని చెప్పాను. సో మరి మొదటగా మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఉమ్మేడ నుంచి దివాకర్, విమల, యష్ని మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట బాహుబలి చిత్రం నుంచి దేవర పాటను వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు. అలాగే సెఫిల్ గూడ నుంచి దుర్గా సారథి మెసేజ్ చేశారు. మా కోసం బాహుబలి చిత్రం నుంచి ఏదైనా బ్లాక్ బస్టర్ పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారనమాట. అలాగే హస్తినాపురం ఈస్ట్ నుంచి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్ కూడా మెసేజ్ చేశారు. మరి వారందరి కోసం ఎస్ఎస్ రాజమౌళి గారు రూపొందించినటువంటి బాహుబలి ద బిగినింగ్

0: కి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. 2010 నుంచి 2015 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి పాటలు వినేసిస్తున్నాం ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగు, మహేంద్ర, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సుమతి, వైష్ణవి, సాయి చరణ్ మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకుంటున్నటువంటి పాట శక్తి సినిమాల నుంచి ప్రేమదేశం యువరాణి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటని కోరుతున్నటువంటి శ్రోతలు మేరా సంతోష్, మయూరి, నవదీప్, సత్తయ్య, కళావతి, ధర్మారావుపేట, కామారెడ్డి జిల్లా నుంచి కోరుతున్నారు. మరి వారందరి కోసం హేమచంద్ర, సైంధవి కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం వెల్లడించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ ఇవాళ మన షోలో 2010 నుంచి 2015 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం. సో మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు మేడ్చల్ జిల్లా అంకుషాపూర్ నుంచి దోర్నాల సుదర్శన్, అవిష్, విధుబాబు, రాగ్ విభాస్ మరియు విభు మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట, వారు కోరుతున్నటువంటి పాట ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నుంచి ఏదైనా ఒక పాటను ప్రజెంట్ వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ చౌటుప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు మరియు పృథ్వీ నారాయణ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మరి మీ అందరి కోసం ఎవడే సుబ్రహ్మణ్యం, మరి ఈ సినిమాల నుంచి మోహిత్ చవాన్ పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట రదన్ సంగీతం సమకూర్చారు. మరి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. నేను మీ ఆర్జీ శ్రీ మాట్లాడుతున్నాను. మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో నెక్స్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఆర్మూర్ నుంచి రాధా కుమార్ స్వామి, రియాన్ష్ మరియు సహర్ష్ మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట, వారు వినాలనుకునే పాట, 2010 సంవత్సరంలో విడుదలైనటువంటి బృందావనం చిత్రం నుంచి ఏదైనా ఒక పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే గుడ్ మార్నింగ్ వివిధ్ భారతి, మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ నందకిషోర్ రెడ్డి, వర్షిత్ రెడ్డి అనంతపూర్ నుంచి మెసేజ్ చేశారు.

తప్పకుండా అండి. మరి మీకోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో కార్తిక్ మరియు సుచిత్ర కలిసి పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట బృందావనం చిత్రం నుంచి మీ అందరి కోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు.

0: ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేస్తున్నటువంటి శ్రోతలు నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన్, రాధిక, త్రిలోక్ మరియు వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట సెగ చిత్రం నుంచి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అండ్ ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వింటున్నాం 2010 నుంచి 2015 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. సో మరి ఒకవేళ ఈ ఇయర్ మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ ఫిల్మ్స్ లో నుంచి మీకు కూడా ఏదైనా మంచి పాట, మీకు బాగా నచ్చినటువంటి పాట వినాలనుకుంటే 0402324082కి వాట్సాప్ చేసేయండి. అండ్ ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు మెసేజ్ చేశారు. అలాగే మెట్పల్లి నుంచి కవిత, హర్షన్ మరియు వారి కుటుంబ సభ్యులు ఏదైనా ఒక పాటను మాకోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. మరి వారందరి కోసం సెగ చిత్రం నుంచి ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూమ్బర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, a premier B school, Shamirpet. Visit www.ipeindia.org.
3: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అజుషిని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రామ్ దేవ్ బూడా నుంచి, గోల్కొండ దగ్గర నుంచి మెసేజ్ చేశారనమాట. రవికిరణ్, వాసు, వాసుదేవ్, వేదవతి, జయశ్రీ, వెంకటరమణ, జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు వారు వినాలనుకునే పాట దూకుడు సినిమా నుంచి ఏదైనా హుషారైనటువంటి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అండ్ అలాగే కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి వెంకటేష్ యాదమ్మ అఖిల్ మెసేజ్ చేశారనమాట. సో మరి వారందరి కోసం దూకుడు చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హెడ్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు దూకుడు సినిమా నుంచి పాట విన్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు భూదాన్ పోచంపల్లి నుంచి మార్ఖండేయ, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను మెసేజ్ చేశారు. అలాగే ఆదిలాబాద్ రామ్ నగర్ నుంచి కూడా హర్షిని మెసేజ్ చేసింది అనమాట. సో మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట 1 నేనొక్కడే చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అండ్ 1 నేనొక్కడే సినిమాలో బ్లాక్ బస్టర్ పాటలు ఉన్నాయి. ఆ పాటల్లో నుంచి పీయూష్ కపూర్ మరియు దేవిష్ణు ప్రసాద్ కలిసి పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం, ఎవర్ గ్రీన్ హిట్స్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, బ్లాక్ బస్టర్ పాటలు విన్నాం ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో. అండ్ బోరడన్ అంటే బోరడని మెసేజ్ వచ్చాయి. కొన్ని కొన్నిసార్లు మెసేజ్లు ఫాస్ట్ గా వస్తూ ఉంటాయి, చదవడం కొంచెం లేట్ అయిపోతుంటుంది. అండ్ కొన్ని కొన్నిసార్లు మెసేజ్లు కూడా మిస్ అయిపోతుంటాయి. బట్ అందరి పాటలు మనకున్నటువంటి ఈ కొంత టైంలో మనం ప్లే చేయలేం కదా. కాకపోతే ఇలా ఈరోజు మన షోకి మెసేజ్ చేసిన శ్రోతలందరి కోసం ఒక పాట మాత్రం డెఫినెట్లీ వినిపిస్తాను కదా. సో మరి ఆ పాట ఇప్పుడు మీ అందరికోసం వినిపిస్తాను. అలాగే బెన్ సర్కిల్ విజయవాడ నుంచి మెసేజ్ చేశారు ఈశ్వర్, సూర్యం, సిరి, సుగుణ, కృష్ణకుమార్, భావన, పావని మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే మాకోసం ఒక బ్లాక్ బస్టర్ పాట వినిపించండి అంటూ వరంగల్ కాశీబుగ్గ నుంచి సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ మెసేజ్ చేశారు. మరి ఇలా మీ అందరి కోసం పవర్ సినిమా నుంచి చక్రి గారు పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట వినిపిస్తూ మీ అందరికి గుడ్ బై చెప్పేస్తున్నాడు మీ ఆర్జే శ్రీని. మరి మరో షోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా దిస్ ఇస్ యర్ ఆర్జే శ్రీని సైనింగ్ ఆఫ్.
2: జాతకాలు, వాస్తు, జ్యోతిష్యం, ఫాలోవర్స్ కి ఇన్ఫర్మేషన్
3: ఏందో,
2: ఇవన్నీ నమ్మే వాళ్ళు నమ్మని వాళ్ళు పే అటెన్షన్.
3: ఓకే ఓకే,
2: ప్యార్ సే పూరా అయినండి భయ్యా.
3: ఐసక్యా,
2: సెంటర్ లో మైకు పెట్టి చెప్తున్నా, బ్యూటిఫుల్ స్మైల్ తో మీట మీట మాటలతో పంగనామాలు పెట్టేస్తది.
3: కౌన్ బా,

సమయం 11:00 కాస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ మెట్రోకు ఐఆర్ఎఫ్సి నుంచి రుణం విషయమై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చలు సానుకూలంగా జరిగాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర భూగోగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రోకు ఐఆర్ఎఫ్సి నుంచి రుణం విషయమై రైల్వే మంత్రితో చర్చలు సానుకూలంగా సాగాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాదాపైనామా దరఖాస్తుల పరిష్కారంను వేగం పెంచాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. మిగిలిన దరఖాస్తులకు 15 రోజుల్లో నోటీసులు జారీ చేసి అర్హులైన వారికి త్వరితగతిన న్యాయం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ ఆపిట్స్ ప్రాంతంలోని ఒక నగల దుకాణంపై భారతీయ ప్రమాణాల బ్యూరో బీఐఎస్ అధికారులు దాడులు నిర్వహించారు. బీఐఎస్ హాల్మార్కింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ హాల్మార్క్ లేని బంగారు ఆభరణాలు, పాత హాల్మార్క్ గుర్తులతో ఉన్న నగలు విక్రయిస్తున్నట్లు గుర్తించి సుమారు 1.6 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బీఐఎస్ చట్టం 2016 ప్రకారం సంబంధిత సంస్థపై తదుపరి చర్యలు ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈవేళ వడగాడ్పులు కొనసాగవచ్చునని హెచ్చరించింది. ఈరోజు అంతర్జాతీయ మహిళా ఇంజనీరింగ్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలను గుర్తించి వారిని అభినందించడం కోసం ఈ రోజును కేటాయించారు. ఇంజనీరింగ్ రంగంలో లింగ వివక్షను రూపుమాపి ఎక్కువ మంది యువతులు స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ కెరియర్లు ఎంచుకునేలా ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. రాబోయే ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ స్థానాలతో పాటు 3 కార్పొరేషన్లోనూ బీజేపీ మేయర్ పీఠాలను గెలుచుకుంటుందన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని రామచంద్రరావు ఆరోపించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో సమయం 11:03 దాటింది. వెల్కమ్ టు బయోపిక్ విత్ మీ ఆర్జే లక్ష్మి. భారతదేశాన్ని ఎందరో చక్రవర్తులు పాలించారు. చోళులు, పల్లవులు, గుప్తులు, మౌర్యులు, శాతవాహనులు. క్రీస్తు శకం 2వ శతాబ్దపు శాతవాహన పాలకుడు గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, శ్రీయశరణ్, హేమమాలి గారు ప్రధాన పాత్రలలో నటించారు. మరి ఈ చిత్రం ఇవాల్టి బయోపిక్. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా గౌతమిపుత్ర సాతకర్ణి. ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వై రాజీవ్రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు చిత్రాన్ని. సినిమాకు అనుగుణంగా క్రిష్ కథ రాసుకున్నారు. బుర్ర సాయిమాధవ్ సంభాషణలు రాయగా చిరంతన్ భట్ సంగీతం అందించారు. ఇక సినిమాటోగ్రఫీ ఎంతో కీలకంగా ఉంటుంది ఇలాంటి చారిత్రాత్మక సినిమాలకు కదా. సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వెండితెర మీద శాతవాహన సామ్రాజ్యాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారు. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. ఇప్పుడైతే వినిపిస్తున్నాను పైసా వసూల్ సినిమా నుంచి ఇన్ లవ్లీ సాంగ్.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్గా గౌతమిపుత్ర సాతకర్ణి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 2017 జనవరి 12 విడుదలైన గౌతమిపుత్ర సాతకర్ణి మంచి వసూళ్లను సాధించింది. ఇక కథ విషయానికొస్తే గౌతమిపుత్ర సాతకర్ణి

కర్ణి 2వ శతాబ్దానికి చెందిన అమరావతి పాలకుడు. 32 రాజ్యాలను ఏకం చేసి అంతర్గత ఘర్షణలను నివారించి తన పరిపాలనలో శాంతి నెలకొల్పడం అతని లక్ష్యం. మరి తన తల్లి గౌతమి బాలశ్రీకి కూడా ప్రమాణం కూడా చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను, వింటూ ఉండండి బయోపిక్. ఇప్పుడైతే వినిపిస్తున్నాను గౌతమి పుత్ర సాతకర్ణి సినిమా నుంచి ఈ అద్భుతమైన పాట.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి బయోపిక్ గా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి తల్లికి ప్రమాణం చేస్తాడు గౌతమిపుత్ర శాతకర్ణి. అంటే 32 రాజ్యాలను జయించి అందరినీ ఒకే తాటి కిందికి తీసుకొచ్చి తన పరిపాలన సాగిస్తాడు చక్రవర్తిగాని. సో 18 ఏళ్ల వయసు నుంచి తన లక్ష్య సాధన ఆరంభించిన శాతకర్ణి మిగిలిన రాజులకు రెండే మార్గాలున్నాయని, మరణము శరణమో ఆలోచించుకోమని హెచ్చరిస్తాడు. 18 సంవత్సరాల తర్వాత మొత్తం దక్షిణ భారతదేశాన్ని జయించి చక్రవర్తి అవుతాడు. ఆ సమయంలోనే వశిష్ఠదేవిని పెళ్లి చేసుకుంటాడు, వీళ్ల కొడుకి పులుమావి. ఆసక్తిగా అనిపించే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కథ విశేషాల కోసం వింటూనే ఉండండి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడైతే వినిపిస్తున్నాను బాలగోపాలుడు సినిమా నుంచి ఈ యుగళగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా గౌతమిపుత్ర సాతకర్ణి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరిక రాజ్యాలందరినీ జయిస్తాడు, చక్రవర్తి అవుతాడు. ఆ సమయంలోనే వశిష్ఠదేవిని పెళ్లి చేసుకుంటాడు. వీళ్ల కొడుకి పులుమావి అని చెప్పాను కదా ఇందాక. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా సాతకర్ణి కుమారుడైన పులుమావిని కూడా యుద్ధానికి తీసుకెళ్లాలనే నిర్ణయం తల్లి వాసిష్ఠదేవికి నచ్చదు. నియంతృత్వం అనుకుంటుంది, అధికార దాహం అనుకుంటుంది. యుద్ధానంతరం కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లాలని నిశ్చయించుకుంటుంది అందుకే. కానీ యుద్ధంలో విజయం సాధించి యావత్ దేశాన్ని ఒకే జెండా కిందికి తీసుకొచ్చి చక్రవర్తిగా 32 రాజ్యపాలకుల నుంచి తీసుకున్న ఖడ్గాలతో అమరావతి తిరిగి వస్తాడు సాతకర్ణి. మరో తర్వాత ఏమైంది చెప్తాను.

ಸಗ ಮ ಗ ಮ ಸಗ ಮ ಪ ಮ ಗ ರಿ ಸ ನಿ ರ ಪ ಮ ಗ ಮ ಪ ನಿ ರ ಪ ಮ ಗ ರಿ ಸ ನಿ

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. బయోపిక్ గా గౌతమిపుత్ర సాతకర్ణి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి 32 రాజ్యాల రాజుల నుంచి తీసుకొచ్చిన ఖడ్గాలన్నిటినీ కరిగించి మహాఖడ్గం తయారు చేసి రాజసూయ యాగం చేయమని కొడుకును ఆదేశిస్తుంది తల్లి గౌతమి బాలశ్రీ. యాగానికి భార్య తప్పనిసరిగా ఉండాలన్న అత్తగారి అభ్యర్థనతో ఆగిపోతుంది వశిష్ఠాదేవి. అంటే తను వెళ్ళిపోవాలనుకుంటుంది కదా భర్త నియంతృత్వం అధికార దాహం అనుకుని, కాకపోతే అత్తగారి అభ్యర్థనతో ఆగిపోతుంది. ఆ యాగ సమయంలో జరిగిన ఒక సంఘటన ఆమె సాతకర్ణి గొప్పతనాన్ని అర్థం చేసుకుంటుంది. ఆ సంఘటన వల్ల ఏం జరిగింది చెప్తాను, వింటూ ఉంటారుగా వివిధ భారతి. మరైతే ఇప్పుడు వినండి గౌతమిపుత్ర సాతకర్ణి సినిమాలో నుంచి ఈ పాట.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న ఐపీఈకే వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. ఐపీఈలో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా గౌతమిపుత్ర సాతకర్ణి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇందాక చెప్పే కదా మీకు, రాజసూయ యాగం సమయంలో జరిగిన ఒక సంఘటన వల్ల వశిష్ఠాదేవి మనసు మారుతుంది అని. ఆ సంఘటన ఏదో తెలుసా? క్రతువు సమయంలో చక్రవర్తి రాజ్యంలో అత్యున్నత వ్యక్తికి అగ్రపూజ గౌరవాన్ని ఇవ్వాలి. అప్పుడు సాతకర్ణి ఏం చేశాడో తెలుసా? స్త్రీల గొప్పతనాన్ని చాటు చెప్తూ ఆ గౌరవాన్ని తన తల్లికిస్తాడు. అప్పటి నుంచే తన పేరును గౌతమిపుత్ర సాతకర్ణిగా మార్చుకుంటాడు. అంతేకాక తన కుమారుడికి వశిష్ఠపుత్ర పులమావి అని పేరు పెడతాడు. ఈ సంఘటనతో భర్త సాతకర్ణి గొప్పతనాన్ని అర్థం చేసుకున్న వశిష్ఠ మనసు మారుతుంది, అక్కడే ఉండిపోతుంది. మరి ఇంకా ఉన్న విశేషాలు చెప్పాల్సినవి వింటూ ఉండండి, గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇప్పుడు వినండి మువ్వగోపాలుడు సినిమా నుంచి మరో యుగళగీతం.

మీరు వింటున్నారు బయోపిక్. గౌతమిపుత్ర సాతకర్ణి ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఓన్లీ ఆన్ వివిధ భారతి. సామంతరాజులందరినీ జయించి దేశాన్ని అంతటినీ తన పరిపాలనలోకి తీసుకువచ్చే ప్రయత్నంలో సాతకర్ణికి గ్రీకు చక్రవర్తి డెమిట్రియస్ రూపంలో మరో సమస్య ఎదురవుతుంది. తన సైన్యం కన్నా 10 రెట్లు బలమైన సైన్యం ఉన్న శత్రువుకు తలంచలేదు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి వీరోచితంగా పోరాడి విజయం సాధిస్తాడు సాతకర్ణి. డెమిట్రియస్ను ఓడించి భారత ఐక్యతను ఎవరూ నాశనం చేయలేరు అని చాటి చెప్పాడు. మరి ఇది క్లుప్తంగా గౌతమిపుత్ర సాతకర్ణి కథ. మరి ఈ సినిమా గురించిన విశేషాలు ఇంకా ఉన్నాయి, చెప్తాను. వింటూనే ఉండండి వివిధ భారతి. ఇప్పుడు వినండి ఆదిత్య 369 చిత్రం నుంచి మరో అద్భుతమైన పాట

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. బయోపిక్గా గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడూ పుస్తకాల్లో చదువుకుని ఉంటాం శాతవాహన చక్రవర్తుల గురించి. ఆ చరిత్రను ఒక స్ఫూర్తినిచ్చే చిత్రంగా మలిచారు దర్శకుడు క్రిష్. చిత్రకథకు తగ్గట్టుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాచరిక జానపదాలను ప్రతిబింబించే సాహిత్యం అందిస్తే అద్భుతమైన వినసంపమైన బాణీలను స్వరపరిచారు సంగీత దర్శకుడు చిరంతన్ భట్. మనం ఇందాక విన్నాం కదా పాటలన్నీ కూడా ఎలా ఉంటాయి, రాచరికాన్ని అలాగే కొన్ని జానపద పదాలను మేళవించి రాశారు శాస్త్రి గారు సాహిత్యాన్ని. ఇక అద్భుతమైన సంగీతం అందించారు చిరంతన్ భట్.

0: గౌతమిపుత్ర శాతగన్నగా నటించిన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ గారికి నటుడిగా 100వ చిత్రం. చక్రవర్తిగా ఆయన నటన, సంభాషణలు పలికిన తీరు అలా గుర్తుండిపోతాయంతే. ఇక వశిష్ఠదేవిగా శ్రీయ శరణ్, గౌతమి బాలశ్రీగా దిగ్గజ నటి హేమమాలిని గారు తమ నటనతో ఆకట్టుకున్నారు. మరి ఇంకా ఉన్నాయి విశేషాలు చెప్తాను, వింటూ ఉండండి. వివిధ భారతి 102.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు విందాం అశోక్ చక్రవర్తి సినిమా నుంచి.
1: ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము.
2: ఊర్మిళ ఏమిటిది?
1: పల్లవి
2: పల్లవా అల్లరా?
1: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
2: ఇది భక్తి కాదు, పిచ్చి.
1: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా.
2: సరేలే,
1: ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
2: ఇదిగో
1: పాడతాను, పాడి తీరుతాను.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. గుర్తుకొస్తున్నాయి బయోపిక్ గా గౌతమిపుత్ర సాతకర్ణి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దాదాపు 78 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం అవార్డుల పంట కూడా పండించింది. 49వ సినీ గోయర్స్ అవార్డ్స్లో ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంభాషణ రచయితల కేటగిరీలో పురస్కారాలు లభించాయి. ఇక 16వ సంతోషం ఫిలింఫేర్ అవార్డ్స్లో ఉత్తమ నటిగా శ్రీయశరణ్, ఉత్తమ సంభాషణ రచయితగా బుర్రా సాయిమాధవ్ ఎంపికయ్యారు. 7వ దక్షిణ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బెస్ట్ క్రిటిక్ అవార్డు గెలుచుకున్నారు హీరో నందమూరి బాలకృష్ణ గారు. అఖండ భారతావనిని సాధించిన చక్రవర్తిగా, దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను ఎలుగెత్తి చాటిన ధీరుడిగా, కొడుకుగా, భర్తగా, స్త్రీజాతి ఔన్నత్యాన్ని చాటిన ఒక గొప్ప వ్యక్తి జీవితం గౌతమిపుత్ర సాతకర్ణి చిత్రం. ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది.

సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే హిందీలో వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో సమయం 12:05 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి.

0: తెలంగాణ రాష్ట్రంలో
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తి సమయం. మనకి కొంచెం హెల్త్ బాగాలేదంటే ఇంకా ఏం పని చేస్తాం? కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం. అది మన పనే అయినా కూడా కదా. కానీ ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ మంచి పని కోసం తపిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న ఒక మంచి మనిషి గురించిన గొప్ప సంగతులు మీతోటి షేర్ చేసుకుంటాను. సో స్టే ట్యూన్ టు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ ట్రాక్ ఆన్ ద వే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇందాక చెప్పా కదా మీకు, ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ కూడా మంచి పని కోసం తప్పిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న ఒక మంచి మనిషి గురించిన గొప్ప సంగతులు మీతో షేర్ చేసుకుంటాను అని ఆయన ఎవరో తెలుసా? చైనాకు చెందిన 48 కైలే. 7 మోటార్ న్యూరాన్ వ్యాధితో పోరాడుతున్నారు. క్యూర్ లేని ఈ జబ్బు కైలేని పూర్తిగా కదలలేని, మాట్లాడలేని స్థితికి తీసుకొచ్చింది. మీకు తెలుసా, మాట్లాడటానికి కూడా కంప్లీట్గా ఐ ట్రాకింగ్ టెక్నాలజీపై ఆధారపడిన కైలే రోజుకు దాదాపు 12 పనిచేస్తున్నారు. ఎందుకు చెప్తాగా, స్టేట్ ఇంటూ వివిధ భారతి 102.8 FM మీకోసం సూపర్ ట్రాక్ తేజ్ సినిమా నుంచి, తేజ్ అలెవి సినిమా నుంచి ఈ సూపర్ ట్రాక్. ఎంజాయ్ చేస్తాం.

0: గారు మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. చైతన్య స్ఫూర్తిలో చైనాకు చెందిన 48 ఏళ్ల కైలే గురించి మాట్లాడుకుంటున్నాం. మరి కదలలేని మాట్లాడలేని స్థితిలో ఉన్న కైలే రోజుకు దాదాపు 12 గంటలు పనిచేయడానికి కారణమేంటో తెలుసా? తను బాధపడుతున్న మోటార్ న్యూరాన్ వ్యాధికి మెడిసిన్ తయారీ కోసం. తనలా ఎవరూ బాధపడకూడదన్న ఉద్దేశంతో. నిజంగా గ్రేట్ కదా, ఆ పరిస్థితులు ఎవరైనా ఇలా ఆలోచిస్తామా చెప్పండి. దట్స్ వై హీఈస్ గ్రేట్ అండ్ మనం చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకుంటున్నాం. మరి ఇంకా ఉన్న చెప్పాల్సిన విశేషాలు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు వినండి సౌగడ చిన్న నాయన సినిమా నుంచి ఈ ఎనర్జెటిక్ మెలడీ డ్యూయెట్. ఎంజాయ్ దిస్.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. చైనాకు చెందిన 48 ఏళ్ల కైలై ఇవాళ్టి మన చైతన్య స్ఫూర్తి. మరి నోటార్ న్యూరాన్ వ్యాధితో బాధపడుతూ ఆ వ్యాధికి అవసరమైన మెడిసిన్ తయారీలో రోజుకు 12 గంటలు కష్టపడుతున్నాడు. మరణం ఒక్కటే నన్ను ఆపగలదు, ఇంకేది కాదంటూ పరిశోధనకు తరవంత సహకారం అందిస్తూ దాదాపు 13 కోట్ల వరకు విరాళం కూడా ఇచ్చాడట. అంతేకాదు, ఈ వ్యాధి బారిన పడిన వాళ్ల కోసం 4 స్వచ్ఛంద సంస్థలు కూడా స్థాపించాడు. ఈ గొప్ప పనిలో కైలీకు సహకారం అందిస్తోంది ఆయన భార్య. ఇద్దరు కూడా ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అనమాట. ఇక ఒక సోషల్ మీడియా ద్వారా పరిశోధనకు అవసరమైన నిధులను సేకరిస్తోంది కైలే భార్య. ప్రాణం మీదకి వచ్చిన పరిస్థితుల్లో కూడా 10 మంది మంచి కోసం ప్రయత్నిస్తున్న కైలే మంచితనానికి, దృఢ సంకల్పానికి అందరితో పాటు మనము హ్యాట్స్ ఆఫ్ అందామా?

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర భూగోళ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సమావేశమై హైదరాబాద్ మెట్రో రెండో దశ తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ పోటీలో నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. మన దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంప్రదాయేతర ప్రమాదాలు జాతీయ సరిహద్దులను దాటి విస్తరిస్తున్నాయని ఆయన హెచ్చరించారు.
1: We need to be cognizant of the new security threats and challenges. Non-traditional threats have transcended national borders and have developed defeat systems against conventional responses. Innovative disruptive technologies, more camouflaged variants of terrorism, cyber threats in a world which is getting increasingly digitized, they all constitute an important threats for us.
0: వినూత్నమైన విచ్ఛిన్నకరమైన సాంకేతిక పరిజ్ఞానాలు, మరింత మారువేషాల్లో వస్తున్న ఉగ్రవాదులు, సైబర్ ముప్పులు రోజు రోజుకు మరింతగా డిజిటలైజ్ అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 16వ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో సంప్రదాయేతర భద్రతా సవాళ్లపైనే చర్చలు ప్రధానంగా సాగుతాయని అజిత్ దోవల్ స్పష్టం చేశారు. భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన విజయాలు విశ్వాసం, స్థిరత్వం, ప్రపంచ సంక్షేమం పట్ల ఉన్న నిబద్దతపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఇటీవల తాను G7 సదస్సులో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, జాతీయ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలో భారతదేశానికి ఉన్న అచంచలమైన నిబద్దతను ప్రపంచ నాయకులు గుర్తిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న 12 ఏళ్ల కాలాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ప్రచారం, స్థానిక ఉత్పత్తులకు మద్దతు వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి పౌరులు దేశ నిర్మాణ స్ఫూర్తిని తమదిగా స్వీకరించడమే కారణమని ప్రధానమంత్రి అన్నారు.
2: పిచ్లే 12 వర్షం కే జో భీ సిద్ధ్యాం దేశ్ కీ రహీ హై ఉన్కే మూల్ మే రాష్ట్ర ప్రథమ్ కీ భావనా హీ కేంద్ర మే హై. స్వచ్ఛ భారత్ అభియాన్ సే లేకర్ మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ఖరీదనే పర్ జోర్, స్థానీయ వస్తువే ఖరీదనే పర్ జోర్, యే సారే ఇనిషియేటివ్ ఇస్లియే సఫల్ హుయే క్యోంకి దేశ్ కీ జనతా నే దేశ్ కో సబ్సే ఊపర్ రఖతే హుయే అప్నా కర్తవ్య నిభాయా.
0: కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి, కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడే పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అయిన జార్జ్ కురియన్ కేంద్ర మంత్రి మండలికి రాజీనామా చేశారు. జార్జ్ కురియన్ రాజీనామాను రాష్టపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర భూగోళ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రెండో దశ తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి నిన్న సమాపేశమై ఆర్ఎఫ్సి రుణం అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఖట్టర్తో జరిగిన సమాపేశంలో అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన పోలీసులు వేగంగా చర్యలు ప్రారంభించారు. 15 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఈ సంఘటనలో పోలీసులు నిన్న రాత్రి 6 గంటలపై కేసు నమోదు చేసి 4 మందిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖకు చెందిన 4 అధికారులను కూడా సస్పెండ్ చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అలీగంజ్ పోలీసులు 6 నిందితులతో పాటు ఇతర బాధ్యతలపై భారతీయ న్యాయ సంహిత, ఉత్తరప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ యాక్ట్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాష్ట రాజధానిలోని అలీగంజ్లో ప్రమాదానికి గురైన భవనాన్ని పోలీసులు సీజ్ చేసి ప్రాంగణంలోకి ఎవరికీ ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరిగే 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో పద్మ అవార్డులను బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్టపతి అందజేస్తారు. ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలను అందుకోనున్న 65 మంది ప్రముఖుల్లో టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్, ప్రముఖ నటుడు మామూటి, నేపథ్య గాయని అల్కా యాగ్నిక్, క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్లతో కలిపి మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ దూరదృష్టి గల నాయకుడని, ప్రఖ్యాత విద్యావేత్త, బలమైన దేశభక్తుడని ఆయన సోషల్ మీడియాలో అభివర్ణించారు. దేశైక్యత సమగ్రత కోసం శ్యామాప్రసాద్ ముఖర్జీ నిర్భయంగా పోరాడారని, బలమైన సంయుక్త అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణానికి ఆయన చేసిన త్యాగం, అచంచలమైన నిబద్దత రాబోయే తరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఉపరాష్టపతి అన్నారు. ప్రముఖ దేశభక్తుడు, పండితుడు, రాజనీతిజ్ఞుడు అయిన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ తన జీవితాన్ని దేశ అభివృద్దికి అంకితం చేశారని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఆయన చూపిన ధైర్యం, జాతీయ ప్రయోజనాల పట్ల ఉన్న నిబద్దత తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. స్విట్జర్లాండ్లో జరిగిన మొదటి దఫా చర్చల అనంతరం తమ దేశంలోకి పరమాణు పరిశీలకులను తిరిగి అనుమతిస్తామంటూ అమెరికా ఉపాధ్యకుడు జేడీ వాన్స్ చేసిన ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో అణు పరిశీలకులను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించిందని జేడీ వాన్స్ ఒక ప్రకటన చేయగా ఇరాన్ అది వాస్తవం కాదని ఖండించింది. అయితే చర్చల అనంతరం అమెరికా ఉపాధ్యకుడు మాట్లాడుతూ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థతో చర్చలు ఈవేళ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు నిన్న అమెరికా జారీ చేసిన 60 రోజుల ఆంక్షల సడలింపు, చారిత్రాత్మకంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన అమెరికా దీర్ఘకాలిక ఆంక్షల ఆటంకాలను తొలగించింది. ఆంక్షల సడలింపు ద్వారా అమెరికా డాలర్లలో ఇరాన్ ముడి చమురు, పెట్రోకెమికల్స్ ఉత్పత్తి, విక్రయం, సరఫరాకు అనుమతి లభించింది. మరోపక్క ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య కాల్పుల విరమణను బలోపేతం చేయడానికి శాశ్వత శాంతి భద్రతల దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకువెళ్లేందుకు అమెరికా ఈ వారం వాషింగ్టన్లో ఇరు దేశాల అధికారులతో మరో దఫా చర్చలకు వేదిక కానుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అనేక ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కింలో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. రాబోయే 5 రోజుల నుంచి 7 రోజుల పాటు దేశంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు ఈరోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంతవరకు నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ తమ ప్రత్యర్థులను నుంచి రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఫిలడెల్ఫియా స్టేడియంలో జరిగిన గ్రూప్ 1 మ్యాచ్లో ఫ్రాన్స్ 3-0 తేడాతో ఇరాక్ను ఓడించి నాకౌట్ దశకు అర్హత సాధించింది.

సాధించింది. అంతకుముందు అర్జెంటీనా మెస్సీ చేసిన 2 గోల్స్తో విజయం సాధించి నాకౌట్ దశకు చేరుకుంది. విశేషాలు మరొకసారి. దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు, ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 32 చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో సమయం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి.

0: ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎయిట్ ఫీట్ టైం. కొన్నింటికి ఆన్సర్ ఉండదేమో అనిపిస్తుంది నాకైతే. అంటే గుడ్డు ముందా కోడి ముందా, గుడ్డు వెజ్ ఆర్ నాన్ వెజ్ ఇలాంటివి అనమాట. కాకపోతే ఎగ్ వెజ్ అని చెప్తారు శాస్త్రవేత్తలు. ఎందుకు అనేది కూడా చెప్పారనుకోండి, ఎగ్ తినడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనమో కూడా. మరి ఇవన్నీ మీకు చెప్తాను, వింటుంటారుగా. ఈట్ ఫిట్.

అద్భుతం కదా, అద్భుతం సినిమాలోని ఈ పాట ఎప్పుడు విన్నా కూడా అద్భుతంగానే అనిపిస్తుంది. అంత అద్భుతంగా రాశారు వేటూరి సుందరరామూర్తి గారు, అంతే అద్భుతంగా స్వరపరిచారు రమణి భరద్వాజ్ గారు. ఇక బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పేదేమని చెప్పండి, మహా అద్భుతం అంతే. అందుకే ఈ పాట విన్నా అద్భుతమే. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం, ఈట్ ఫిట్ టైం. మరి మనం ఎగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఎగ్ని వెజ్గా ఎందుకు చెప్పారు శాస్త్రవేత్తలు అంటే, దీని పైభాగం పూర్తిగా ప్రోటీన్తో తయారై ఉంటుంది కాబట్టి. అండ్ రోజుకు ఎన్ని ఎగ్స్ తింటే మంచిది అనే డౌట్స్ కూడా వస్తుంటాయి చాలామందికి. మరి నిపుణులు ఏమంటున్నారో మాట్లాడుకుందాం ఈట్ ఫిట్లో. వింటూనే ఉండండి,

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
2: ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి రోజుకి ఎన్ని ఎగ్స్ తినాలి అనే విషయంలో చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా. రోజు మీరు తినే గుడ్ల సంఖ్య మీ వెయిట్ మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా స్పోర్ట్స్ పర్సన్స్ అయితే ప్రతిరోజు 3 ఎక్కువ ఎగ్స్ తినాలట. ఇక ఎక్సర్సైజెస్ గట్రా చేయని వాళ్ళైతే 2 కంటే మించి తినకూడదటండో. మరి ఒకవేళ అలా తింటే ఏమవుతుంది చెప్తాగా. స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

పెద్ద సినిమా నుంచి మోహిత్ చౌహాన్ పాడిన పాట వినేశాం. యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేశారా, మనకి ఏ సినిమాలోనైనా సరే హీరో హీరోయిన్స్ కానివ్వండి, లేదంటే హీరో విలన్ కానివ్వండి, లేదంటే డైరెక్టర్ స్టైల్లో హీరో ఒదిగిపోయి ఆ పాత్రని నటించడం అయితే మనం చూసాం ఇంతవరకు. పోటీ అలా ఉంటుంది, కానీ ఒక హీరోకి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి పోటీ ఉండే సినిమా మాత్రం నేనైతే ఇదే చూశాను పెద్ద సినిమాలో. నిజంగా రెహమాన్ గారికి రామ్ చరణ్ గారికి పోటీలాగే ఉంటుంది. డ్యాన్స్ సీక్వెన్స్లో అయితే మ్యూజిక్ అండ్ సినిమాల్లో సీన్స్ అవన్నీ అయితే బిజిఎం, అలా ఉంటుంది అంతే. ఎనీవేస్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఈట్ ఫిట్ టైం. ఎగ్ మన ఆహారంలో భాగంగా ఉంటే, అంటే ఎన్ని తీసుకోవాలి, ఎగ్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ఎక్సర్సైజ్లు చేయని వాళ్ళు రోజుకు 2 కన్నా ఎక్కువ ఎగ్స్ తింటే కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే అవకాశం ఉందట. యాక్చువల్గా రోజుకి 300 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ అవసరం ఉంటుందట మనకు. ఒక రోజులో 2 గుడ్లు తింటే 187 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ శరీరానికి అందుతుంది, కాబట్టి అంతకు మించి తినకూడదని ఆరోగ్య నిపుణుల సలహా. మరి పాటించాలిగా, ఏమంటారు?

సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 1:20 కు షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఢిల్లీలోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రెండవ దశపై చర్చిస్తున్నారు. ప్రతిభ కలిగిన వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు నుంచి విత్తన మేళాలు ప్రారంభమయ్యాయి. రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఢిల్లీలోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రెండవ దశ, తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చించారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సమావేశమై ఐఆర్ఎఫ్సీ రుణం అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఖట్టర్తో జరిగిన సమావేశంలో అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ప్రతిభ కలిగిన వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మహబూబ్ నగర్లో ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడుతూ,
1: ఆటని ఆడండి, నికత్ జరిన్ కి ఇచ్చినట్టు, సిరాజ్ కి ఇచ్చినట్టు ఎంతో మంది పెద్ద పెద్ద ప్లేయర్లకు ఇంటర్నేషనల్ లెవెల్లో బయట దేశంలో ఎవరైనా గోల్డ్ మెడల్ కొడితే 20 లక్షల రూపాయలు ఎవరు అడగకుండా ఆ ప్లేయర్ కి ఏమని చెప్పి మాకు ఆర్డర్స్ ఇచ్చారు. ఎంత డబ్బైనా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
0: రాష్ట్రంలో బాలికల విద్యకు ప్రాధాన్యమిస్తున్నామని రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా భీమారంలోని కేజీబీవి పాఠశాలలో అదనపు డార్మెటరీ గదులను కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రారంభించారు. అనంతరం పారుపల్లిలో లక్ష్మీదేవి బోనాల జాతరకు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: ఊర్లో మాకు రోడ్లు కావాలని చెప్తే అప్పుడు 15 లక్షల రూపాయలు మన ఈ గ్రామంలో ఈ 15 లక్షల రోడ్ వర్క్స్ కావాలంటే శాంక్షన్ కావడం జరిగింది. ఈ రోజు భూమి పూజ చేసినాము, అతి త్వరలోనే ఈ వర్క్స్ కూడా పూర్తిగా అయిపోతుంది. ఆర్టీసీ బస్ కూడా మనకు సౌకర్యం అయిపోతుంది.
0: రాష్ట రోడ్డు రవాణా సంస్థ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నూతన ఆర్టీసీ బస్సు సర్వీసులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: ప్రజలందరూ కూడా ఈ ఆర్టీసీకి సంబంధించిన విషయంలో పట్ల ఆర్టీసీ అధికారులకు సహకరించి ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేసి మనం టైం ప్రకారం యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలందరికీ సవినయంగానే మనం చేస్తాం.
0: రాష్ట పారిశ్రామిక అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం మరింత సహకరించాలని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు కోరారు. ఢిల్లీలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమైన ఆయన, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యాల సాధనకు అవసరమైన పలు ప్రతిపాదనలను వివరించారు. ఏరో డిఫెన్స్ కారిడార్, 2 మెగా లెదర్ పార్కులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశ అసలు సిసలైన హీరో శ్యామప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభివర్ణించారు. పార్టీ వ్యక్తులు, రాజకీయాల కంటే దేశమే ఫస్ట్ అని చాటి చెప్పిన గొప్ప నేత శ్యామప్రసాద్ ముఖర్జీ అని, దేశం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న ఏకైక జాతీయ పార్టీ అధ్యక్షులు, పార్లమెంటులో ఏకైక ప్రతిపక్ష నేత కూడా ఆయనేనని తెలిపారు. శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఈరోజు బండి

సంజయ్ న్యూఢిల్లీలో ఘనంగా నివాళులర్పించారు. భారతీయ జనసంఘ్ స్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్లు సిహెచ్ విద్యాసాగర్రావు, బండారు దత్తాత్రేయతో కలిసి బీజేపీ రాష్ట అధ్యకులు ఎం రామచందర్రావు ముఖ్య అతిథులుగా పాల్గొని ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. హైదరాబాద్లోని అబిడ్స్ ప్రాంతంలోని ఒక నగల దుకాణంపై భారతీయ ప్రమాణాల బ్యూరో బీఐఎస్ అధికారులు దాడులు నిర్వహించారు. బీఐఎస్ హాల్ మార్కింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ హాల్మార్క్ లేని బంగారు ఆభరణాలు, పాత హాల్మార్క్ గుర్తులతో ఉన్న నగలను విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఈ తనిఖీల్లో ఉంగరాలు, నెక్లెస్లు, పెండెంట్లతో సహా సుమారు 1.6 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

0: నగలను విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఈ తనిఖీల్లో ఉంగరాలు, నెక్లెస్లు, పెండెంట్లతో సహా సుమారు 1.6 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్ 2026 కార్యక్రమంలో రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఒలింపిక్ స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2036 ఒలింపిక్స్లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రైతును రాజుగా చేయడమే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాల్లో విత్తన మేళా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరిగడ్డ గ్రామ రైతు వేదికలో విత్తన మేళాలో ఆయన మాట్లాడుతూ,
1: రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత రబీ సీజన్ లో రైతులు పండించినటువంటి పంట ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా పోయిన రబీ పంటల్లో కొన్నటువంటిది 236 30 సెంటర్లో కొనుగోలు చేసింది. 269,000 మెట్రిక్ టన్నుల వడ్లను 2025 పోయిన ఏడాది రబీలో మనం కొన్నాం.
0: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యవసాయ డివిజన్ పరిధిలోని అన్ని రైతు వేదికల్లో ఈ రోజు నుంచి ఈ నెల 30వ తేదీ వరకు విత్తన మేళా నిర్వహించనున్నట్టు వ్యవసాయ శాఖ అధికారి నరేందర్ తెలిపారు. మహబూబాబాద్లో విత్తన మేళాను స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మురళీనాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ విత్తన స్టాల్స్ ను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడి అందుబాటులో ఉన్న విత్తనాల నాణ్యత, సాగు విధానాల గురించి వివరాలు తెలుసుకున్నారు. వానాకాలం సీజన్లో సన్నరకాల వరి సాగును ప్రోత్సహిస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు ఈ నెల 29వ తేదీ వరకు విత్తన మేళాలు నిర్వహిస్తున్నట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం విత్తన మేళాలు ఏర్పాటు చేసిందని నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. పానగల్ రైతు వేదికలో విత్తన మేళాను ఆయన ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన విత్తన స్టాల్స్ ను పరిశీలించారు. ఈ నెల 23న నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా వ్యవసాయ అధికారి అంజీ ప్రసాద్ తెలిపారు. ఇందులో ప్రభుత్వం అందిస్తున్న 8 రకాల సన్నరకం వరి విత్తనాలు, నువ్వులు, పెసలు, కంది, నానో యూరియా, నానో డీఏపీ లభిస్తాయని పేర్కొన్నారు. జూలై 10వ తేదీ వరకు వర్షాలు కురిస్తే వర్ష ఆధారిత పంటలు కూడా నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చని జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు సూచించారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు వడగాల్పులు కొనసాగవచ్చని హెచ్చరించింది. ఈరోజు అంతర్జాతీయ మహిళా ఇంజనీరింగ్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలను గుర్తించి వారిని అభినందించడం కోసం ఈ రోజును కేటాయించారు. ఇంజనీరింగ్ రంగంలో లింగ వివక్షను రూపమాపి ఎక్కువ మంది యువతులు స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ కెరీర్లను ఎంచుకునేలా ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్పీడీసీఎల్ఎస్ఎస్ఈ వేణుమాధవ్ తెలియజేశారు. తంగళపల్లి మండలంలో కొత్తగా నిర్మించబోయే కొత్త సబ్స్టేషన్ల ప్రదేశాలను ఆయన పరిశీలించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా ఈ సబ్స్టేషన్లు నిర్మిస్తున్నట్టు చెప్పారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఢిల్లీలోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రో 2వ దశపై చర్చిస్తున్నారు. ప్రతిభ కలిగిన వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు నుంచి విత్తన మేళాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో సమయం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. పగలంతా ఎండలు, సాయంత్రం వర్షాలు. అఫ్కోర్స్ నిన్న కూడా భారీ వర్షం పడిందనుకోండి, మళ్ళీ ఎండలు. అసలు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు కదా క్లైమేట్. ఎల్లి నేను ఎఫెక్ట్ అంటున్నారు, ఎంచక్క ఋతుపవనాలు విస్తరించి విస్తారంగా వర్షాలు కురిస్తే బాగుంటుంది కదా, ఇలాగే కంటిన్యూ అయితే బాగుంటుంది కదా. నీళ్ళు లేకపోతే అంతా కటకటేగా మరి. కాకపోతే ఎన్ని కష్టాలున్నా సేద తీర్చే మీ ప్రియనేస్తాం వివిధ భారతి ఉండగా ఎలా చింత, ఏమంటారు? నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీ నా మొబైల్స్తో, ఇక మొదలెడతామా షో టైంని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు భారతరత్న శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పూర్తి పేరు ఏంటి? మరోసారి వినండి. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు భారతరత్న శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పూర్తి పేరు ఏంటి? ఆలోచించండి. ఆన్సర్స్ రైకన్ వెంటనే వాట్సాప్ 0402324 0852. ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: ಮನು ಜನರಂಜನೆ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైమ్ టైమ్. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు భారతరత్న శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి పూర్తి పేరు ఏంటి అని. ఎంతమంది రైటాసర్ పంపించారో తెలుసా? ఎందుకు పంపారు చెప్పండి. తెల్లవారు లేచిన దగ్గర నుంచి మనం భక్తి పాటలు వినేది ఆమె స్వరంలోనే కదా. సుప్రభాతం, భజగోవిందం, విష్ణు సహస్రనామ, శ్రీరాముడు పాటలు, అసలు ఆమె స్వరంలో పలుకని దైవం అంటూ ఎవరైనా ఉన్నారా? సో ఆమె మీద గౌరవాన్ని అందరూ కూడా మళ్ళీ ఇంకోసారి తెలియజేసినట్టు అనిపించింది నాకైతే. మరి రైటర్స్ని పంపించిన వాళ్ళ పేర్లు చదివిస్తున్నాను. సుశీల్, స్రవంతి, పద్మావతి, శిల్పప్రసాద్, రేఖానాయక్, పానుగడ్డ రవిగౌడ్, సంజీవ్, అప్పలరాజు, డోర్నల సుదర్శన్, మార్కండేయ అనిత, రమణి, సుబ్బారావు, బలరాం, భూమేశ్వర్, భూలక్ష్మి, యలగందల మార్కండేయ, బుజ్జి, కట్ల సతీష్, సుమలత, డాక్టర్ శ్రీపతి బాబు, శరత్ శర్మ, జయరాం, రాధా. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ మధురై షణ్ముఖ వడివు సుబ్బులక్ష్మి కదా. ఇది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పూర్తి పేరు అనమాట. యాక్చువల్గా 1974 రామన్ మెగసెసే అవార్డును, 1998 భారత అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నాన్ని అందుకున్న తొలి భారత సంగీత విద్వాంసురాలు సుబ్బలక్ష్మి గారు. ఇక ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రదర్శన ఇచ్చిన తొలి భారతీయురాలు కూడా. సో ఇలాంటి వ్యక్తులను గురించి మనం ఎప్పుడు మాట్లాడుకున్నా గుర్తు చేసుకున్న గర్వంగా ఫీల్ అవుతాం. ఎనివేస్, మరి రైటర్స్ని పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను బృందావనం సినిమా నుంచి ఈ అద్భుతమైన యుగళగీతం. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఓకేనా? స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వేణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: మీరు వింటున్నారు షో టైం, ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి నెక్స్ట్ క్వశ్చన్ క్రెడీనా మీరు అడిగేస్తున్నాను. పియానోపై నిమిషానికి 2454 నోట్స్ ప్లే చేసి ప్రపంచంలో వేగవంతమైన పియానిస్ట్ గా పేరొందిన వారి పేరు. మరోసారి వినండి కేర్ఫుల్గా క్వశ్చన్ని. పియానోపై నిమిషానికి 2454 నోట్స్ ప్లే చేసి ప్రపంచంలో వేగవంతమైన పియానిస్ట్ గా పేరొందిన వారి పేరు ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 2042324 0852. ఒక క్లూ ఇవ్వనా, మన భారతదేశానికి చెందిన వాళ్ళే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే, అండ్ మన భాగ్యనగరానికి చెందిన వాళ్ళే. ఇంతకంటే మంచి క్లూ అయితే ఇంకెవ్వరు ఇవ్వలేరు. సో హరియప్ గైస్. అండ్ మరి మీకు ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఒకే ఒక్కటి సినిమా నుంచి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైమ్ టైం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, పియానోపై నిమిషానికి 2454 నోట్స్ ప్లే చేసి ప్రపంచంలో వేగవంతమైన పియానిస్ట్గా పేరొందిన వారి పేరు ఏంటి అని. చాలామంది పంపించారు ఆన్సర్, కానీ చాలా క్రియేటివిటీ చూపించారు. కొంతమంది అయితే మైకేల్ జాక్సన్ అంటున్నారు, ఇంకోటి ఏదో కొత్త వర్డ్ కనుక్కున్నారండి మన శ్రోతలు, కీటా హటోరీ అంట. మీకు ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ అది కరెక్టో కదా, మీరే ఆలోచించండి. కొంతమంది అయితే శివమణి అని పంపించారు, కానీ చాలా వరకు అందరూ కూడా ఆన్సర్ వెతికిపడి ట్రై చేసి ఆన్సర్ పంపించారు. మళ్ళీ వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. హరీష్ కుమార్, భిక్షపతి, నిర్మల, వైష్ణవి, హర్షిణి, జయలక్ష్మి, కీర్తి, రాజ్కుమార్, అప్పలరాజు, శ్రీనివాస్, మార్కండేయ, అనిత, ప్రేమనాథ్, కళావతి, డోర్నాల సుదర్శన్. వీరందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ తోట సతీష్ కుమార్, సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లికి చెందిన వాళ్ళు అనమాట. సో నిమిషానికి 2454 నోట్స్ ప్లే చేసి ప్రపంచంలోనే వేగవంతమైన పియానిస్ట్గా పేరొందారనమాట. నిజంగా ఎంత గర్వకారణం కదా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అండ్ మన భాగ్యనగరం సికింద్రాబాద్లో వెస్ట్ మారేడుపల్లికి చెందిన వ్యక్తి ఒక వరల్డ్ ఫేమస్ అయ్యారంటే ఎంత గర్వించదగ్గ విషయం కదా. ఇలాంటివి మనం మాట్లాడుకుంటే ఇది స్ఫూర్తిగా తీసుకుని ఇంకొంతమంది కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో ముందుకెళ్ళడానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా. సో అందుకనే ఈ క్వశ్చన్ అడిగాను. చాలామంది కూడా ట్రై చేశారు.

అంటే ఆన్సర్ తెలియకపోతే వెతికి మరీ పంపించారు. సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఒకవేళ దొరకకపోయిన ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి అది కూడా మీకు హ్యాపీనే. ఓకేనా? మరి ఇప్పుడైతే ఒక పాట వినిపిస్తున్నాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్డ్.

భారతీయుడి సినిమా నుంచి కేజీఎస్ దాస్ గారు పాడిన హాట్ టచింగ్ మెలోడీ వినేశాం. భువనచంద్ర గారి సాహిత్యం, ఏఆర్ రెహమాన్ గారి సంగీతం అద్భుతం. అంతే అరుదుగా వస్తుంటాయి ఇలాంటి పాటలు, అందుకే ఇలాంటి పాటలని ఎక్కువగా అప్పుడప్పుడు వింటూ ఉండాలన్నమాట. ఎనీవేస్, మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి నెక్స్ట్ క్వశ్చన్కి రెడీనా? మీరు అడిగేస్తున్నాను. యాక్చువల్గా మనకి ప్లేబ్యాక్ సింగర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ స్క్రీన్ మీద కనిపించడం మనకు అలవాటే తెలుగు ప్రేక్షకులకి కదా. బాలసుబ్రహ్మణ్యం గారు, చక్రవర్తి గారు, రెహమాన్ గారు అందరూ కూడా ఇలా మనకి స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటారు, పాటలు పాడుతూ కీరవాణి గారు కదా. అలా ఒక ప్లేబ్యాక్ సింగర్, మనకి ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ అనురాగ్ కులకర్ణి గారు తను పాడిన పాటనే పాడుతూ స్క్రీన్ మీద కనిపిస్తారు, ఏంటా సినిమా? మరోసారి వినండి, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ అనురాగ్ కులకర్ణి గారు తను పాడిన పాటనే పాడుతూ స్క్రీన్ మీద కనిపిస్తారు, ఏంటా సినిమా? ఆలోచించండి, ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 2 0402324 0852.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైం టైం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ అనురాగ్ కులకర్ణి తను పాడిన పాటనే పాడుతూ స్క్రీన్ మీద కనిపిస్తారు, ఏంటా సినిమా అని. చాలామంది పంపించారు ఆన్సర్, మరి వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. లక్ష్మి, జయలక్ష్మి, శ్రీకాంత్ చారి, శ్రీనివాస్, దమ్మోజీ వెంకటాచారి, సురేష్, సంజీవ్, దస్తగిరి, సంధ్య, పుష్పశ్రీ, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశం, హేమలత, బోధన్ పొంచపల్లి నుంచి అంటే భోగ మార్కండే కూడా పంపించారు. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ శ్యామ్ సింగరాయ్. శ్యామ్ సింగరాయ్ సినిమాలో ప్రణవాలయ అనే పాట ఉంటుంది కదా, అమ్మవారి నవరాత్రులు అప్పుడు జరిగేవి. సో అక్కడ మనకి ఆ పాట పాడుతూ కనిపిస్తారు అనురాగ్ కులకర్ణి గారు. ఈసారి సినిమా వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మీరు అదే అంటారు. మరి చాలామంది కూడా ఒక మాట ఏం చెప్తున్నారంటే, మేము ఆన్సర్ పంపించినా కూడా మా పేరు చదవట్లేదు అని. పాట అయిపోయి మేము పేరు అనౌన్స్ చేసే లోపల మీ పేర్లు వస్తే కంపల్సరిగా చదువుతాం, ఇంకా వెతుకుతూ ఉంటాం మీరు ఎవరెవరు పంపించారా. ఎందుకంటే మీరు కష్టపడి పంపిస్తారు ఆన్సర్ వెతికి కనుక్కుని, మరి మేము చదవకపోవడం అనేది ఉండదు. మేము ఆన్సర్ అనౌన్స్ చేసే లోపల మీరు పంపిస్తే ఖచ్చితంగా చదువుతాం, కాబట్టి మీరు అలా అయితే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు వినేద్దామా శ్యామ్ సింగరాయ్ సినిమాలోని అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటని, మరి వింటూ చూడండి.

సమయం 2 గంటలు కావస్తోంది. మీ అందరికీ తెలుసు కదా 2:00 to 2:50 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం విబి క్లాక్లో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జీ లక్ష్మి. ముందుగా ఒక చక్కటి పాట విందాం, ఆ తర్వాత చెప్పుకుందాం శక్తిశీలి కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నీలోఫర్, ఈ పేరు వినగానే చాలామందికి నీలోఫర్ టీ గుర్తొస్తుంది. కానీ ఆ పేరు వెనుక ఉన్న చరిత్ర, గొప్పతనం అందరికీ తెలియదు. ఇది కేవలం పేరు మాత్రమే కాదు, ఆమె చేసిన సేవలు కూడా. మన భాగ్యనగరంలోనే నీలోఫర్ హాస్పిటల్ కూడా ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు. ఇంతకీ ఎవరి నీలోఫర్, ఏమిటి ఆమె గొప్పతనం, ఎందుకు మనం మాట్లాడుకోవాలి చెప్తాను. స్టే ట్యూన్ టు శక్తిశీలి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం శక్తిశీలి సమయం. నీలోఫర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నీలోఫర్ ఒక టర్కిష్ రాజకుటుంబానికి చెందిన యువరాణి. మొదటి నుంచి ఆమెకు సేవాభావం ఎక్కువనే చెప్పొచ్చు. నీలోఫర్ పూర్తి పేరు నీలోఫర్ హనీమ్ సుల్తానా. 1916 సంవత్సరం జనవరి 4 టర్కీలోని ఇస్తాంబుల్లో ఒట్టోమన్ సామ్రాజ్య కుటుంబంలో జన్మించింది. మరి తన గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

శక్తిశీలి వింటున్నారు. నీలోఫర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక చెప్పా కదా, టర్కిష్ యువరాణి అని, ఇస్తాంబుల్లో ఒట్టోమన్ సామ్రాజ్యంలో జన్మించింది అని. ఒట్టోమన్ సామ్రాజ్యం పతనం తర్వాత ఫ్రాన్స్లోని నీస్కు రాజకుటుంబం వెళ్ళిపోయింది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ కుటుంబానికి హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సహాయం చేసేవారట. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను, వింటుంటారుగా వివిధ్ భారతి.

0: నానా, నాకు ఐటీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐటీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐటీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి నీలోఫర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒట్టోమన్ సామ్రాజ్య పతనం తర్వాత ఫ్రాన్స్లోని నీస్కు రాజకుటుంబం వెళ్లిపోయింది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ కుటుంబానికి హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సహాయం చేసేవారట. మరి ఆ తర్వాత ఏమైంది? 1931 సంవత్సరంలో 15 సంవత్సరాల వయసులో నీలోఫర్ను నిజాం నవాబు 2వ కుమారుడు ముజ్జం జాహుకిచ్చి వివాహం చేశారట. ఇక అప్పటి నుంచి ఈ టర్కిష్ యువరాణి తన అందం, స్టైల్, స్వేచ్ఛావాద స్వభావంతో అందరినీ ఆకట్టుకునేదట. మీకు తెలుసా, చీరను వెస్టర్న్ స్టైల్లో కట్టుకుని సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని హైదరాబాద్ ప్రజల మనసు గెలుచుకుందట. అండ్ హైదరాబాద్ ప్రజలు ఆత్మీయంగా ఆమెను ఏమని పిలుచుకునేవాళ్ళో తెలుసా?

0: బాపురే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు

శక్తిశీలి ఆన్ లియాన్ వివిధ భారతి నీలోఫర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి నిజాం నవాబ్ కుమారుడితో వివాహం తర్వాత నీలోఫర్ ఇక్కడ ప్రజలతో చక్కగా కలిసిపోయిందనమాట. చీర కట్టను కూడా వెస్ట్రన్ స్టైల్లో కట్టుకుని సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేది, తన స్టైల్తో స్వేచ్ఛవాద భావంతో అందరినీ ఆకట్టుకునేది. అందుకే హైదరాబాద్ ప్రజలు ఆమెను ఏమని పిలుచుకునే వాళ్ళు తెలుసా? హైదరాబాద్ కోహినూర్ అని. ఇక హాస్పిటల్ విషయానికి వస్తే అందుకు ఒక సంఘటన కారణమైందట. నీలోఫర్ సేవకురాళ్ళలో ఒకరైన రఫత్ ఉన్నిసా బేగం సరైన వైద్య సదుపాయాలు లేక ప్రసవ సమయంలో చనిపోయిందట. ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ ఎస్ఐపి సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న ఐపీఈ కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore merit scholarship per annum. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ.

0: తో సమానం. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం శక్తిశీలి సమయం. నీలోఫర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి నీలోఫర్ సేవకురాలలో ఒకరైన రఫత్ ఉన్నీసా బేగం ప్రసవ సమయంలో చనిపోవడంతో ఆ సంఘటన నీలోఫర్ని బాగా కదిలించి వేసింది. ఆమెలో ఎవరూ చనిపోకూడదనే సంకల్పంతో ఏకంగా నీలోఫర్ హాస్పిటల్ను స్థాపించింది. అంటే 1949లో మహిళలు పిల్లల వైద్యం కోసం అప్పట్లోనే 100 పడకల ఆసుపత్రిగా ప్రారంభమై ఇప్పుడు 1200కు పైగా పడకలతో హైదరాబాద్లోనే ప్రముఖ మహిళల పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా ఎదిగింది నీలోఫర్ హాస్పిటల్. మరి నీలోఫర్ గురించిన మరిన్ని విశేషాలు చెప్తాను, వింటూనే ఉండండి శక్తిశీలి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి సమయం. నీలోఫర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి హాస్పిటల్ ఎలా స్థాపించిందో, ఎలాంటి హాస్పిటల్ కూడా మనం తెలుసుకున్నాం. ఇక నీలోఫర్ కేవలం హాస్పిటల్ పేరు మాత్రమే కాదు, ఆమె సమాజ సేవ, మహిళల సాధికారత, సాంస్కృతిక మేళవింపుకు ప్రతీక. 1952లో భర్తతో విడిపోయి టర్కీలోని తన తల్లిదండ్రుల దగ్గరకు, ఆ తర్వాత ప్యారిస్ వెళ్లి స్థిరపడ్డారు. ఇక 1989 జూన్ 12 అక్కడే మరణించిన ఆమె పేరు హైదరాబాద్లో ఇప్పటికీ చిరస్థాయిగా ఉంది, ఎప్పటికీ ఉంటుంది కూడా. మరి మరో పాట తర్వాత మరిన్ని కబుర్లు చెప్పుకుందాం, వింటూ ఉండండి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు శక్తిశీలి.

ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. నీలోఫర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరొక సినిమాలో డైలాగ్ ఉంటుంది, దేవుడు మంచివాళ్ల చేతులనే తన చేతులుగా చేసుకుంటాడు అని. అది అక్షరాల నిజమనిపిస్తుంది నీలోఫర్ గురించి తెలుసుకున్నప్పుడు. తన స్వదేశం కాకపోయినా చెయ్యాలనుకున్న మంచిని చేసింది. భాగ్యనగర చరిత్రలో, సంస్కృతిలో ఒక అధ్యాయంగా నిలిచిపోయింది నీలోఫర్. నీలోఫర్ హాస్పిటల్లో ప్రాణం పోసుకుంటున్న ప్రతి చిన్నారి నవ్వులో, కేరింతల్లో జీవించే ఉంటుంది నీలోఫర్. మరి విజయం అనేది కెరీర్ పరంగా సాధించే సక్సెసే కాదు, మానవత్వం ఉన్న మనిషిగా కూడా అని నిరూపించింది. మరి ఇక లక్ష్మికి బాయ్ బాయ్ చెప్పేసి టైం కూడా వచ్చేసింది, ఎందుకంటే 2 గంటల 57 నిమిషాలు అయింది. ఒక చక్కటి అంటే ఎనర్జెటిక్ డ్యూయెట్తో క్లోజ్ చేసేస్తాను ఇవాళ శక్తిశీలి. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బి హ్యాపీ ఆల్వేస్, అండ్ కీప్ లిజనింగ్ విత్ భారతి 2, ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: గోపిడి చిత్రం కోసం హరిచరణ్ పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనకు గోపి సుందర్ సంగీతం అందించారు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతికి.

0: కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్ లో సమయం 5:07 దాటి 40 సెకండ్లు. మీ గుర్తుందా, అర్జున్ రెడ్డి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అర్జున్ నానమ్మగా నటించిన కాంచనమ్మగారు చెప్పింది, కాలం సమాన వర్ధంతే యథాభావ యుగే యుగే అని. దీనర్థం తను ఏం చెప్తుందంటే, ఋషులు, సిద్ధులు, దేవతలు, పక్షులు, జలపాతాలు, మృగాలు ఇవన్నీ కాలానుసారం మారుతూనే ఉంటాయి. ఆ గమనాన్ని ఎవ్వరూ మార్చలేరు కదా. అలాంటప్పుడు మనుషులైన మనకు ఎందుకురా ఇంత పట్టుదల? అనుకున్నది జరగలేదని, జరిగిన దాని గురించి అనుకోలేదని ఎందుకురా బాధపడతావు అని. ఒక్కసారి ఆలోచించండి, నిజమే కదా. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది? జరిగింది ఎందుకు జరిగిందో వీడోన్నో, జరగబోయేది ఏం జరుగుతుందో వీడోన్నో. సో వాట్ వీ నో ఈజ్ ప్రజెంట్. సో లివ్ ఇన్ ప్రజెంట్ మూమెంట్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఇన్ యువర్ లైఫ్. ఏం చేయాలనుకున్నా ఇప్పుడే, ఈరోజే, ఈ క్షణమే చేసేయండి. ఎందుకంటే ఒకే ఒక్క జీవితం, అనుభవించేస్తే పోలా. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టుమారో. సో లివ్ దిస్ మూమెంట్. వింటూనే ఉండండి చాయ్తో హాయ్ కబుర్లు. నేను మీ ఆర్జే శ్రవంతి.
1: Hola, bienvenido. Disfrutar fiesta. ¡Woo!

0: భరత్ అని నేను చిత్రం కోసం ఫర్హాన్ అక్తర్ పాడిన పాట విన్నారు. రామజోగేష్ శాస్త్రి రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
2: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
3: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చాయ్తో హాయ్ కబుర్లు. స్టూడియోలో సమయం 5:14 దాటి 5 సెకండ్లు. ప్రతి క్రీడాకారునికి ఉండేటటువంటి ఒకే ఒక లక్ష్యం మన దేశం పేరుని ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగింపజేయాలని. ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలతో ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వ క్రీడల్లో పతాకం నెగ్గి తమ దేశం జెండా ఎగురుతుంటే పోడియం మీద గర్వంతో రొమ్ము విరుచుకొని నిలబడాలని ప్రతి క్రీడాకారుడు కోరుకుంటాడు. అదే క్రీడా కురుక్షేత్రం ఒలింపిక్స్. ఈరోజు ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే జరుపుకుంటున్నారు. 1896 గ్రీస్ ఏథెన్స్లో మొదలైన ఈ గేమ్స్కి చాలా పెద్ద హిస్టరీ ఉంది. గ్రీస్లో ఉండే ఒలింపస్ అనే పర్వతంపై దేవతలు ఉండేవారని, వారి గౌరవార్థం ఈ గేమ్స్ నిర్వహించేవారట. ఒకప్పుడు ఈ గేమ్స్ వేడుక చాలా డిఫరెంట్గా ఉండేది. మహిళలు ఇందులో పాల్గొనేవారు కాదు, అన్ని రకాల గేమ్స్ ఉండేవి కాదు, అవార్డ్స్ కూడా ఉండేవి కాదు. ఆలివ్ కొమ్మలతో చేసినటువంటి కిరీటంతో సత్కరించేవాళ్ళు అప్పట్లో. అదే చాలా గొప్ప విషయం. ఇంకా కేవలం 5 రోజులు మాత్రమే జరపబడేవి అప్పుడు. కానీ ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి. ఒలింపిక్స్ గేమ్ గురించి మరిన్ని మాట్లాడుకుందాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

0: విన్నర్ చిత్రం కోసం ఎమ్మెల్ఆర్ కార్తికేయన్, నవీన్ మాధవ్, సాయి కృష్ణ పాడిన పాట విన్నారు. రామజోగేయ శాస్త్రి రచన, ఎస్ఎస్ థమన్ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: 520 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చాయ్తో హాయ్ కబుర్లు, మీ ఆర్జే శ్రవంతితో. ఒలింపిక్స్ గేమ్స్ గురించి మాట్లాడుకుంటున్నా కదా. ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి 200 దేశాలకు పైగా క్రీడాకారులు పాల్గొనే ఈ ఒలింపిక్ గేమ్స్ ఎక్కువ సార్లు నిర్వహించిన నగరం లండన్. మొత్తం 3 సార్లు నిర్వహించారు అక్కడ. ఇక ఎక్కువ మెడల్ సాధించింది 2500 మెడల్ సాధించిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక ఒలింపిక్ సింబల్ గురించి మాట్లాడుకోకపోతే ఎలా? ఒకదానితో ఒకటి 5 రింగులు గొలుసులా ఉన్న చిహ్నం ఒలింపిక్ సింబల్. దీని అర్థం 5 రింగులు 5 ఖండాలను సూచిస్తాయి. యూరప్, ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా అండ్ అమెరికా. బ్లూ, ఎల్లో, రెడ్, బ్లాక్ అండ్ గ్రీన్ రంగులతో ఉంటాయి. క్రీడా స్ఫూర్తికి, సౌభ్రాతృత్వానికి ప్రతీక. 1913లో పెరెన్ పియర్ డి కోబర్టిన్ సలహాపై రూపొందించబడింది. తెల్లని పట్టు వస్త్రంపై ఒకదానితో ఒకటి కలిసిన 5 రింగులు ఉంటాయి. ఐక్యమైన 5 ఖండాలను ఇంకా అనేక దేశాలను సూచిస్తాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం జరుపుకుంటున్నారు. క్రీడల ద్వారా స్నేహం, ఐక్యత, పరస్పర గౌరవం అనే విలువల్ని ప్రపంచానికి చాటి చెప్పడమే ఈరోజు యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం. ఈ గేమ్స్ కేవలం పతకాల కోసం మాత్రమే కాదు, విజయం, క్రమశిక్షణ, పట్టుదల, ముఖ్యంగా పోటీలో పాల్గొనడం, ఇక వారి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం ముఖ్యమని ఒలింపిక్ స్ఫూర్తి మనకు చెప్తోంది. ఈ ఒలింపిక్ డే సందర్భంగా మనమేం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి అంటే ముఖ్యంగా యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి, హెల్దీ లైఫ్ స్టైల్ ని అలవర్చుకోవాలి, క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలి. మనందరి జీవితాల్లోనికి వీటిని ఆహ్వానిద్దాం, ఆచరిద్దాం, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ముందుకు సాగుదాం. వింటూనే ఉండండి, ఈరోజు స్పెషాలిటీస్ ఇంకా ఉన్నాయి, మరిన్ని చెప్తాను. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: కౌసల్య కృష్ణమూర్తి చిత్రం కోసం స్వర కీర్తన్ మనీషా ఈరభాతిని పాడిన పాట విన్నారు.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. స్టూడియోస్ లో సమయం 5 గంటల 28 నిమిషాలు దాటి 16 సెకండ్లు. ఐక్యరాజ్య సమితి

ప్రజాసేవా దినోత్సవం ఈరోజు. సమాజ అభివృద్ధి కోసం ప్రజల అవసరాలను గుర్తించి ట్రాన్స్పరెన్సీగా నిబద్ధతతో ప్రజలకు సేవ చేయడం, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే ప్రజాసేవకులు మన ప్రభుత్వ ఉద్యోగులు. వారిని గౌరవించాల్సినటువంటి రోజు, గుర్తించాల్సినటువంటి రోజు ఈరోజు. ప్రజాసేవ అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, బాధ్యతగా వారు అంకిత భావంతో పనిచేయాలని, చేస్తామని సంకల్పించుకున్నటువంటి ఒక లక్ష్యం. ప్రజలకు సేవ చేయడం అనేది కేవలం ఒక లక్ష్యం మాత్రమే కాదు, దానికి కోసం వారు అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు. ఇది కేవలం ఎడ్యుకేషనల్ ఫీల్డ్స్, ఇంకా కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం కాదు. హెల్త్ డిపార్ట్మెంట్స్, ట్రాన్స్పోర్టేషన్, మున్సిపాలిటీ, ఇలా మనల్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి పోలీసులు, వీరందరూ కూడా ప్రజల జీవితాల్ని మెరుగుపరిచేటటువంటి ప్రజాసేవకులు. వీరి అంకిత భావం వల్లే సమాజం సజావుగా ముందుకు సాగుతుంది. యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే సందర్భంగా ప్రజాసేవలో నిమగ్నమై పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనల్ని తెలియజేద్దాం. మరింత సమర్థవంతమైన, ప్రజలకు చేరువైన సేవల కోసం మనమందరం కలిసి కృషి చేద్దాం. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జే శ్రవంతితో, వింటూనే ఉండండి.

0: సరైనోడు చిత్రం కోసం హార్డ్ కోర్ బ్రిజేష్ షాండిలియా సోను కక్కర్ పాడిన పాట విన్నారు. రామజోగేష్ శాస్త్రి రచన, ఎస్ఎస్ థామన్ మ్యూజిక్.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: ఈరోజు జూన్ 23, కేవలం క్యాలెండర్లో ఒక డేట్ మాత్రమే కాదు, ఈ రోజుకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి, వాటిని గుర్తు చేసుకుంటున్నాం మన చాయ్తో హాయ్ కబుర్లలో. ఎందుకు గుర్తు చేసుకోవాలి మనం ఈరోజు ప్రత్యేకతల్ని? ఎందుకు తెలుసుకోవాలి? మనకేంటి లాభం అని మనం ఆలోచించనే ఆలోచించకూడదు, బికాజ్ మన సమాజంలో మనం కూడా ఒక భాగం. మన వంతు సహాయ సహకారాలు సమాజానికి అందించాల్సిన బాధ్యత మనందరిది. మనం తెలుసుకోవడమే కాదు, మన నెక్స్ట్ జనరేషన్ కూడా తెలపాలి. పొద్దున్నే లేచామా, తిన్నామా, మన పని మనం చేసుకున్నామా అని కాకుండా ఎందరో మహానుభావులు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలే ఈ రోజులన్నీ. మరి ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా మనం సమాజంలో ఎంతో కొంత రెస్పాన్సిబుల్ గా వ్యవహరించాలి కదా. మరి ఈ రోజుకున్న మరిన్ని ప్రత్యేకతల్ని చెప్తాను, స్టే ట్యూన్డ్.

మనందరి జీవితాల్లో ఎన్నో జ్ఞాపకాలుంటాయి. అందులో కొన్ని మంచివి, కొన్ని మర్చిపోలేనివి, కొన్ని బాధలు, కొన్ని అపార్థాలు. ఇలా వీటన్నింటినీ మనసులో మోస్తూ ముందుకు సాగడం కంటే వీటన్నింటినీ వదిలేసి ముందుకెళ్ళిపోవడం ఎంతో అవసరం. నిన్న జూన్ 22 ఇంటర్నేషనల్ బీయింగ్ యువర్ డేగా సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే నువ్వు నువ్వుగా ఉండు అని అర్థం. ఈరోజు జూన్ 23 లెట్ ఇట్ గో డే. లెట్ ఇట్ గో, ఎంత చిన్న సెంటెన్స్ అండి, కానీ ఎంత గొప్ప మెసేజ్ ఇందులో దాగుందో తెలుసా? మన ప్రాబ్లమ్స్ అన్నింటికీ సొల్యూషన్ ఇందులోనే ఉంది, ఈ చిన్ని సెంటెన్స్లోనే ఉంది. లెట్ ఇట్ గో. ఈ చిన్ని బుజ్జి మనసులో ఎన్నవి దాచుకుంటారు చెప్పండి? భారమైన వాటిని, మనసుకు నప్పని వాటిని వదిలేసేయండి. లెట్ ఇట్ గో. జస్ట్ థింక్, మనల్ని బాధ పెట్టే మాటలు, జరిగిన పొరపాట్లు, నెరవేరని ఆశలు, నచ్చని మనుషులు, ఇవన్నీ మనసులో దాచుకుంటే మనకే నష్టం. వాటిని లెట్ ఇట్ గో చేసామనుకోండి, ఫ్రెష్ థాట్స్, గుడ్ ఆపర్చునిటీస్, వాటన్నింటికీ చోటు దొరుకుతుంది కదా. మన లైఫ్లో వాల్యుబుల్గా అనిపించే వారిని, ఫ్రెండ్స్ని, ఆ క్షణాల్ని మనసులో దాచుకోండి జాగ్రత్తగా. సింపుల్ లాజిక్, నచ్చిన వాటికి హాయ్ చెప్పండి, నచ్చని వాటికి బాయ్ చెప్పేసేయండి.

ఎస్, నచ్చిన వాటికి హాయ్ చెప్పండి, నచ్చని వాటికి బాయ్ చెప్పేసేయండి. ఎందుకంటే జీవితం జీవించడానికి, జరిగిపోయినవి గుర్తు చేసుకుంటూ బాధపడ్డానికి కాదు, రాబోయే రోజుల్ని తలుచుకుంటూ భయపడ్డానికి అంతకంటే కాదు. లవ్ యూ జిందగీ అంటూ జీవితాన్ని హాయిగా గడిపేయండి. జీవితం బోలిడని తీపి జ్ఞాపకాల్నిస్తుంది.

5:44 దాటి 53 సెకండ్ స్టూడియోస్లో ఈరోజు అంతర్జాతీయ వితంతు దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారు. భర్తను కోల్పోయిన మహిళలు ఎదుర్కొనే సమస్యలు సొసైటీ పరంగా ఉండొచ్చు, ఫైనాన్షియల్లీ అవ్వచ్చు, ఎమోషనలీ అవ్వచ్చు. వాటిపై అవేర్నెస్ ని పెంచడం కోసం ఐక్యరాజ్య సమితి జూన్23 వితంతు మహిళల హక్కుల్ని గౌరవిస్తూ వారికి సమాన అవకాశాలను కల్పించాలని, వారు సమాజ నిర్మాణానికి కృషి చేయడం కోసం, ఇంకా వారికి విద్య, ఉపాధి, ఆరోగ్య సేవలతో పాటు సామాజిక మద్దతు అందించడాన్ని వారిని గౌరవించాలని జూన్23 అంతర్జాతీయ వితంతు దినోత్సవంగా నిర్ణయించింది యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. అదేవిధంగా జూన్23 సమాజ అభివృద్దిలో మహిళా ఇంజనీర్ల పాత్రను గుర్తించడం, ప్రోత్సహించడం కోసం ఈ రోజు జరుపుకుంటారు ఇంటర్నేషనల్ విమెన్ ఇన్ ఇంజనీరింగ్ డేని. సృజనాత్మక రంగంలో మహిళలు తమ ప్రతిభ, కృషి, నాయకత్వంతో ఎన్నో విశేషమైన విజయాల్ని సాధిస్తున్నారు. ఇంజనీరింగ్ రంగంలో కెరియర్ ని ఎంచుకుని కొత్త జనరేషన్ ని ఇన్స్పైరింగ్ గా నిలుస్తూ తమ కలల్ని సాకారం చేసుకుంటున్నటువంటి మహిళా ఇంజనీర్లందరికీ కూడా బెస్ట్ విషెస్ అందిస్తూ మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

గాటికూడు చిత్రం కోసం కార్తీక్ ఇంకా హరిణి పాడిన పాట విన్నారు. అనంత శ్రీరామ్ సాహిత్యం, హారిస్ జయరాజ్ సంగీతం, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. చాయ్తో హాయ్ కబుర్లు విన్నారు. ఇప్పుడు సమయం 5:50 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: షహనాద్ భగత్ సింగ్ చిత్రం కోసం విశాల్ దద్లాని హరిప్రియ పాడిన పాట విన్నారు. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం దేవి శ్రీప్రసాద్.
1: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
2: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
3: ఐపీఈ, ఎ ప్రీమియర్ బీ స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
4: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
5: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
6: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
5: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
6: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా OTPతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ആകാശവാണി വിവിധ ഭാരതി കേന്ദ്രം. సమయం 6:10. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు తెలుగులో.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో ఈరోజు 2026 పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ నుంచి పలువురు పద్మ అవార్డులను అందుకున్నారు. హైదరాబాద్ మెట్రో స్వాధీనానికి అవసరమైన ఆర్థిక మార్గాలను అన్వేషించడానికి ఒక కన్సల్టెంట్ను నియమించేందుకు కేంద్రం, తెలంగాణ నేతలు అంగీకరించారు. హైదరాబాద్ మెట్రో రైలు ఆస్తులకు సంబంధించి జరిగిన భారీ కుంభకోణాన్ని దాచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆరోపించారు. కేవలం ఇంజనీరింగ్నే ఎంచుకోకుండా తమ ఆసక్తిని అనుసరించాలని జెన్జీ కాన్క్లేవ్లో తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు యువతకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో 2026 పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు అత్యున్నత పౌర పురస్కారాలను అందజేశారు. మొత్తం 65 పద్మ అవార్డులను రాష్టపతి ప్రదానం చేశారు. వీటిలో 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. తెలంగాణ నుంచి 7 పద్మ పురస్కారాలు అందుకున్నారు. వారిలో దీపికారెడ్డి కళారంగం, వైద్యరంగం నుంచి డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి, డాక్టర్ గూడూరు వెంకట్రావు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో చంద్రమౌళి గడ్డమనుగు, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం, కుమారస్వామి తంగరాజ్ తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవులను కలిశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 స్వాధీనం, ప్రతిపాదిత ఫేజ్ 2 ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. ఫేజ్ 1 విలువను అంచనా వేయడానికి రుణాలిచ్చే సంస్థలను గుర్తించడానికి, ప్రాజెక్టు స్వాధీనానికి అవసరమైన ఆర్థిక మార్గాలను అన్వేషించడానికి ఒక కన్సల్టెంట్ను నియమించేందుకు నేతలు అంగీకరించారు. కన్సల్టెంట్ సంస్థ ఎస్బీఐ క్యాప్స్ ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ ఖర్చులు, నిధుల సమీకరణ పద్దతులపై కూడా అధ్యయనం చేస్తుంది. ఈ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం సీనియర్ అధికారి, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమన్వయం చేస్తారు. కన్సల్టెంట్ నివేదికను సమీక్షించిన తర్వాతే తుది కార్యాచరణను ఖరారు చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం కోసం తనకు 2 లేఖ రాశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అందువల్ల తాను మంత్రులు అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్తో 2 సమావేశాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట ప్రతినిధిగా తెలంగాణ అభివృద్దికి, ప్రజల సంక్షేమానికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తెలిపారు. 30,000 కోట్ల రూపాయల విలువైన హైదరాబాద్ మెట్రో రైలు ఆస్తులకు సంబంధించి భారీ కుంభకోణాన్ని దాచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆరోపించారు.

ముఖ్యమంత్రి తన సన్నిహితులకు 250 ఎకరాల భూమిని అప్పగించాలంటూ ఎల్ఎన్టీ అధికారులను బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఈరోజు జరిగిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సభలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. యువత డ్రగ్స్కు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడవద్దని కోరారు. మారక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నయాముక్త్ అభినా నషాముక్త్ అభియాన్ పోస్టర్లను అధికారులతో కలిసి మంత్రి విడుదల చేశారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణపై అవగాహనలో భాగంగా అందోల్ నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లకు జరిగిన అవగాహన శిక్షణ శిబిరంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, పీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐఆర్పై మంత్రులు దామోదర్ రాజ నరసింహ బీఎల్ఏలకు పలు సూచనలు చేశారు. నమో జెన్జీ సదస్సులో తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ప్రసంగిస్తూ యువత కేవలం ఇంజనీరింగ్ వైపు వెళ్లకుండా తమకు ఆసక్తి ఉన్న రంగాలనే ఎంచుకోవాలని సూచించారు. యువతను కేవలం ఉద్యోగులుగా కాక పారిశ్రామికవేత్తలుగా మార్చే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్టార్టప్ ఇండియా వంటి పథకాల ద్వారా నేడు యువత ఉద్యోగ సృష్టికర్తలుగా మారుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో నిరుద్యోగ హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ జాతీయవాద భావజాలంతో యువతను బీజేపీలో చేరాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని, ప్రతిపక్షాల మాటలు ప్రజలు నమ్మరని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం వంటి విజయవంతమైన సంక్షేమ పథకాలను గురించి ఆయన ప్రస్తావించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. రైతుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం ఈ రోజు నుంచి ఈ నెల 30 వరకు నిర్వహిస్తున్న విత్తన మేళాను సద్వినియోగం చేసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు అవసరమైన అన్ని రకాల ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను ఒకే వేదికపై సరసమైన ధరలకు అందించేందుకు వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. రైతులు ధృవీకరించబడిన నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేసి వినియోగించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. హన్వాడ మండలంలోని రైతు వేదికలో విత్తన మేళాను ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం రైతు ముంగిట్లో కార్యక్రమం ద్వారా నాణ్యమైన విత్తనాలు అందిస్తోందని, ఈ నెల 30 వరకు జిల్లాలో విత్తన మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్యూర్ పథకం కింద ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 1 లక్ష ఇళ్లను నిర్మించడానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రణాళికను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కొత్త గృహ నిర్మాణ పథకానికి పేరు పెట్టడానికి ప్రజల నుంచి బోర్డు సూచనలను ఆహ్వానిస్తోంది. ఉత్తమ పేరును సిఫార్సు చేసిన వారికి 1 లక్ష రూపాయల బహుమతిని అందజేస్తామని వైస్ చైర్మన్ గౌతమ్ ప్రకటించారు. ఆసక్తి గలవారు అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజ్ TGHD.official తమ ఎంట్రీలను ఈ నెల 28లోగా సమర్పించవచ్చని తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో గత కేసీఆర్ ప్రభుత్వం పేదలకు కేటాయించిన స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లను జేసీబీలతో కూల్చివేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఖండించారు. పేదల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను తీవ్రంగా విమర్శించారు. పేదలకు, జర్నలిస్టులకు ఇచ్చిన ప్లాట్లను వెంటనే పునరుద్దరించాలని, లేని పక్షంలో రాష్ట వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు. రైతులు సన్నరకాల ధాన్యం సాగు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇబ్రహీం నగర్లో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ ప్రభుత్వం సూచించిన 7 రకాల విత్తనాలను సాగు చేసి అధిక దిగుబడులు, లాభాలు పొందేలా రైతులు కృషి చేయాలని కోరారు. భూపాలపల్లి సమీపంలో జరిగిన టిప్పర్ ట్యాంకర్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు చెరుకు పిప్పిని రవాణా చేసేందుకు ఉదయం కేటీజేఎం యార్డ్ నుంచి బయలుదేరిన ఈ వాహనం దురదృష్టవశాత్తు ఓఆర్ కార్యాలయం సమీపంలో ప్రమాదానికి గురైంది.

హైదరాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. ఈరోజు ఆసిఫ్ నగర్లోని భోజగుట్ట వద్ద శరవేగంగా జరుగుతున్న రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మ్యాప్ను పరిశీలించి పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఎన్నికల జాబితా తయారీ కోసమే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ అని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.

0: వీఆర్ నిర్వహించేందుకు తీసుకున్న చర్యలను తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో 2026 పద్మ అవార్డుల రెండో విడత ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ నుంచి పలువురు పద్మ అవార్డులను అందుకున్నారు. హైదరాబాద్ మెట్రో స్వాధీనానికి అవసరమైన ఆర్థిక మార్గాలను అన్వేషించడానికి ఒక కన్సల్టెంట్ను నియమించేందుకు కేంద్రం తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. హైదరాబాద్ మెట్రో రైల్ ఆస్తులకు సంబంధించి జరిగిన భారీ కుంభకోణాన్ని దాచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు. కేవలం ఇంజనీరింగ్నే ఎంచుకోకుండా తమ ఆసక్తిని అనుసరించాలని జెన్జీ కాన్క్లేవ్లో తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు యువతకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: 6:20 దాటి 50 సెకండ్లు స్టూడియోస్ లో డ్రైవ్ టైమ్ హిట్స్ లో ముందుగా మీరు వినబోయే పాట గుంటూరు కారం చిత్రం నుండి.
3: పోకరి వచ్చాడు కదరా,

0: ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

0: రంగం చిత్రం కోసం ఆలాప్ రాజు ప్రశాంతిని పాడిన పాట విన్నారు. వనమాలి సాహిత్యం, హారిస్ జయరాజ్ సంగీతం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: కలుసు కోవాలని చిత్రం కోసం సుమంగళి పాడిన పాట. సిరివెన్నెల రచన, దేవి శ్రీప్రసాద్ సంగీతం.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు.

0: ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ని సందర్శించండి.
1: డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు.

0: సత్యమూర్తి చిత్రం కోసం యాజిన్ నిజార్ పాడిన పాట విన్నారు. శ్రీమణి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్, ఎక్సలెంట్ కరిక్యులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ ఆనం. IPEలో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.

సంతోషం చిత్రం కోసం రాజేష్ పాడిన పాట విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు వినండి వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

0: Hello dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. పేదరికం అనేది ఓ నిర్దిష్ట జీవన ప్రమాణాలకు అవసరమైన ఆర్థిక వనరులు మరియు అవసరాలు లేని స్థితి. పేదరికం విభిన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు, ప్రభావాలను కలిగి ఉంటుంది. గణాంకాలు లేదా ఆర్థిక శాస్త్రంలో పేదరికాన్ని అంచనా వేసేటప్పుడు రెండు ప్రధాన చర్యలున్నాయి. సంపూర్ణ పేదరికం అనేది ఆహారం, దుస్తులు, నివాసం వంటి ప్రాథమిక వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి అవసరమైన మొత్తంలో ఆదాయాన్ని పోలుస్తుంది. ఒక వ్యక్తి కనీస స్థాయి జీవన ప్రమాణాలను అందుకోలేనప్పుడు సాపేక్ష పేదరికం కొలుస్తుంది. అదే సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇతరులతో పోల్చబడింది. సాపేక్ష పేదరికం యొక్క నిర్వచనం ఒక దేశం నుండి మరో దేశానికి లేదా ఒక సమాజం నుండి మరొక దేశానికి మారుతూ ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ పేదరికంలో జీవించే వ్యక్తులు లేదా పేదరికంతో పోరాడే వ్యక్తులు ప్రతిభావంతులైనప్పటికీ వారు తమ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోలేరు. అభివృద్ధి దిశగా ప్రపంచం నడుస్తుంటే మన దేశంలో పేదరికం కనబడుతుందని అంటారు. మన దేశ సమస్యల్లో ఇదొక సమస్య. దీన్ని తొలగించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా పూర్తిగా ఈ సమస్య నుండి దేశం బయటపడుతున్నట్టుగా చెప్పడం గమనార్హం. పేదరికం అంటే తినడానికి సరైన ఆహారం సముపార్జించుకోలేని స్థితిలో జీవనం సాగించేవారు కూడా ఉండడం. అయితే దేశంలో తిండి కోసం యాచన చేసేవారు ఉండడం జరుగుతుంది. ఇంకా సంపాదన కూడా చాలక అప్పుల బాధలో ఉండే కుటుంబాలు కూడా మనకు అనేకంగా ఉంటాయి. ఇలాంటి దేశంలో పేదరిక నిర్మూలన చేయడానికి రకరకాల చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ముందుగా ఉపాధి కల్పన, చేతి వృత్తుల ప్రోత్సాహం, చిన్న వ్యాపారులకు చేయూత. చిన్న చిన్న వ్యాపారస్తులకు ఆర్థికమైన కష్టాలుంటాయి. వారు తాము నిర్వహిస్తున్న వ్యాపారంలో ఎక్కువ నష్టం వాటిల్లితే వారు వ్యాపారం కొనసాగించలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారికి చేయూతనిచ్చే విధంగా ఉండాలి. చేతి వృత్తులు చేసేవారు మనకు అధికంగా ఉంటారు. అలా చేతి వృత్తులను ప్రోత్సహించే విధంగా తగు చర్యలుండాలి. కష్టం చేసుకుని జీవించే వారికి ఒక రోజు పని ఉండి 4 రోజులు పని లేకపోతే వారి సంపాదన వారి కుటుంబ పోషణకు కూడా సరిపోకపోవచ్చు. అలాంటి వారు పేదరికంలోనే ఉన్నట్టు. కాబట్టి కష్టం చేసుకునే వారికి ప్రతిరోజు పని ఉండే విధంగా తగు చర్యలుండాలి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

చదువుకున్న వారికి వారి అర్హతకు తగ్గట్టు ఉపాధి లభించాలి. అప్పుడే చదువు పూర్తి చేసుకున్న వారు తమ కుటుంబ సభ్యుల సంపాదనపై ఆధారపడకుండా తాము కూడా సంపాదిస్తూ కుటుంబ అవసరాలు ఆర్థికంగా సహాయపడగలరు. మహిళలకు ఇంటి నుండి పని చేసుకునే ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇంట్లో ఉండే మహిళలు కూడా

0: అధిక సమయాల్లో పనులు చేసి ధనం కూడబెట్టడం వల్ల కుటుంబానికి ఆర్థిక భారం తగ్గుతుంది. అన్ని కుటుంబాలు కూడా ఆర్థికంగా బాగుంటే వారు చెల్లించే పన్నుల రూపంలో ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతుంది. కావున కుటుంబాలకు ఆర్థిక భారం పెరగకుండా దేశంలో అందరికీ ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చర్యలుండాలి. చాలా మందికి ఉపాధి అవకాశాల గురించి అవగాహన లేకుండా ఉంటారు. కొందరు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కొరకే వేచి చూస్తూ ఉంటారు. అలా కాకుండా అందరికీ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల గురించి సమాచారం తెలిసేలాగా ఉండాలి. ప్రజలలో చిన్న చిన్న పెట్టుబడులతో వ్యాపార అవకాశాల గురించి అవగాహన పెంచాలి. బ్యాంకుల్లో లభించే లోన్ల గురించి అవగాహన కల్పించాలి. ఉపాధి కోసం వేచి చూడడం కన్నా ఉపాధి అందించే ఒక ఆలోచన చేయడం గొప్ప అనే ప్రేరణ వీడియోలు ప్రచారం చేయాలి. కేవలం తన ఇష్టమైన ఉద్యోగం కోసం కాకుండా అందివచ్చిన అవకాశం పట్టుకుని ఆర్థికంగా స్థిరపడడం ప్రధానమనే అంశం గురించి మరింత అవగాహన యువతలో పెంచాలి.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709 నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: ఒక వ్యక్తి సంపాదన కన్నా వ్యక్తుల సంపాదన వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుంటున్నట్టుగానే కుటుంబాల ఆర్థిక వృద్ధి వల్ల దేశాభివృద్ధి ఎలా అవుతుందో అవగాహన యువతలో పెంచాలి. ఉత్పత్తి చేసే వ్యవస్థలు, సేవా సంస్థలు, సమాచార సంస్థలు, ఇలా వివిధ వ్యవస్థలు, వాటి వల్ల ఉపయోగాలు అవగాహన యువతలో పెంచాలి. ముఖ్యంగా వ్యక్తికి గాని కుటుంబానికి గాని ఆర్థిక క్రమశిక్షణ ఎంత అవసరమో యువతలో అవగాహన కల్పించాలి. ఉపాధి కోసం చూడటం కాదు, ఉపాధి అందించే వ్యవస్థనే స్థాపించిన గొప్ప వ్యక్తుల గురించి యువతలో అవగాహన కల్పించాలి. యువతకు అవగాహన, పిల్లలకు చదువు, కుటుంబ పోషకాల ఉపాధి వంటి చర్యల వల్ల భవిష్యత్తులో పేదరికం అంతరించడానికి సహాయపడుతుందంటారు. మీరు పేదవారిగా పుట్టినట్లయితే అది మీ తప్పు కాదు. అయితే మీరు పేదవారిగా చనిపోతే ఖచ్చితంగా అది మీ తప్పు. ఎంత మోటివేషనల్ కోట్ కదండి. పేదవారిగా ఎలా పుడతారో మనకు తెలియదు, ఒక్కోసారి పరిస్థితుల ప్రభావం వల్ల. కానీ ఒక్కోసారి ఈ భూమి మీద పుట్టాక, మనం అన్నీ తెలుసుకున్నాక, మన శక్తిని ఉపయోగించి మనం అనుకున్న గమ్యం వరకు చేరుకోవాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత లభిస్తుంది. విత్ దిస్ మోటివేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. I'll get back to you with more such insightful and motivation in our next program of Vennela. Bye for now.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: మీరింతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: రేపు ఉదయం ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు ప్రోగ్రామ్ లో హోటల్స్ ఇంకా రెస్టారెంట్స్ లో ఆహార పరిరక్షణ ప్రమాణాలు అవగాహన, ఈ టాపిక్ గురించి తెలంగాణ రాష్ట్ర అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీమతి పి. అమృతశ్రీ గారు తెలియజేసే వివరాలు వినొచ్చు.

ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

విన్న పాట సవారీ చిత్రం కోసం రాహుల్ సిప్లిగంజ్ పాడింది. కస్సర్ల శ్యామ్ రచన, శేఖర్ చంద్ర సంగీతం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7 గంటలు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అమరన్ చిత్రం కోసం సూర్య శ్యామ్ గోపాల్, శ్వేత పాడిన పాట విన్నారు. కృష్ణకాంత్ రచన, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖతార్లో జరిగిన ఒక పేలుడు ఘటనలో 12 మంది భారతీయులు మరణించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. న్యూఢిల్లీలో ఈరోజు వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో అసిస్టెంట్ సెక్రటరీలుగా నియమితులైన 2024 బ్యాచ్కు చెందిన 183 మంది ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, పాలనలో పౌరుల అవసరాలకే అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని కోరారు. ఏదైనా ఒక శాఖకు మాత్రమే పరిమితం కాకుండా ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేసే విధానం అవసరమని ప్రధాని స్పష్టం చేశారు. పెద్ద పెద్ద అభివృద్ది సవాళ్లను విడివిడిగా పరిష్కరించలేమని, విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఉంటేనే శాశ్వత ఫలితాలు సాధించగలమని పేర్కొన్నారు. రాబోయే దశాబ్ద కాలంలో తీసుకునే ప్రతి పరిపాలనా నిర్ణయం వికసిత్ భారత్ నిర్మాణానికి దోహదపడాలన్నారు. ప్రస్తుతం దేశ ప్రాధాన్యతల్లో ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఉత్పాదకత రంగ వృద్ధి, ఇంధన భద్రత, యువతకు అవకాశాలు కల్పించడం వంటివి కీలకమన్నారు. గత దశాబ్ద కాలంలో పరిపాలన అనేది కేవలం ప్రక్రియల చుట్టూ కాకుండా ఫలితాల ఆధారంగా సాగుతూ విప్లవాత్మక మార్పులు సాధించిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశ నిర్మాణంలో మహిళల పాత్ర పెరుగుతోందని, ప్రస్తుత ఐఏఎస్ బ్యాచ్లో 40% పైగా మహిళా అధికారులు ఉండడం విశేషమని చెప్పారు. యువ అధికారులు తాము పొందే పదవులను బట్టి కాకుండా సాధించిన ఫలితాలను బట్టి సంతృప్తి పొందాలని, దేశ ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వారి శక్తి సామర్థ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగిన 2వ పౌర పురస్కార వేడుకలో పద్మ అవార్డులను ప్రదానం చేశారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలైన ఈ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే 3 విభాగాలుగా అందజేస్తారు. ఈ వేడుకలో ప్రముఖ జర్నలిస్ట్ పి నారాయణన్కు సాహిత్య విద్యారంగంలో, అలాగే మాజీ న్యాయమూర్తి కెటి థామస్కు సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలకుగాను పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేశారు. మాజీ టెన్నిస్ క్రీడాకారుడు విజయ్ అమృతరాజ్, ప్రముఖ నటుడు మమ్ముట్టి, ప్రముఖ నేపథ్య గాయని అల్కా యాగ్నిక్ పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులు ప్రకటించింది. ఇందులో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులున్నాయి. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్,

0: ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమల వంటి వివిధ రంగాల్లో అసాధారణ విశిష్ట విజయాలు సాధించిన వారికి గుర్తింపుగా ఈ అవార్డులను అందజేస్తారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులు నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల రాజ్యాంగ ప్రజాస్వామ్య సంప్రదాయాలపై అవగాహనను పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని, పౌర బాధ్యతలను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి క్యాంపులో 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన 150 మంది యువకులు పాల్గొంటారు. ప్రతి క్యాంపులో 6 రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం ఉంటుంది. ఇందులో ఈశాన్య రాష్ట్రాల యువత భాగస్వామ్యం తప్పనిసరి. అలాగే పాల్గొనే వారిలో కనీసం 50% మంది మహిళలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారు ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రముఖ రచయిత బంకించంద్ర ఛటర్జీ జయంతిని పురస్కరించుకుని మొదటి క్యాంప్ రేపటి నుండి ఈ నెల చివరి వరకు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జరుగుతుంది. ఈ క్యాంపుల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 3,000 మంది యువతకు లబ్ది చేకూరుతుందని క్రీడల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, దేశంలో ఇప్పటివరకు దాదాపు 43% తక్కువ వర్షపాతం నమోదైందని, జూలై నెలలో కూడా రుతుపవనాలు బలహీనంగానే ఉండే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 315 జిల్లాలు ప్రభావితం కావచ్చని, ఇందులో సాగునీటి సౌకర్యాలు చాలా పరిమితంగా ఉన్న 111 అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాలున్నాయని ఆయన వెల్లడించారు. కఠిన పరిస్థితులను తట్టుకుని తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించినట్టు మంత్రి తెలిపారు. శాస్త్రీయ విధానాలు, సకాలంలో పంటల ప్రణాళిక, జిల్లా స్థాయి ముందస్తు సంసిద్ధతను రాష్ట్రాల సమన్వయంతో బలోపేతం చేస్తున్నామన్నారు. రైతులకు సకాలంలో మార్గదర్శకత్వం అందించడానికి కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విభాగాలు, ఎస్ఎంఎస్, వాట్సాప్, కాల్ సెంటర్లు, రేడియో, టీవీ, సోషల్ మీడియాలు ఉపయోగిస్తున్నట్టు చెప్పారు.
1: ఎల్ నినో కే కారణ కమజోర్ మాన్సూన్ రహనే కి జో సంభావిత స్థితియాం హై ఔర్ జిస్కా ప్రభావ అబ్ దిఖనే భీ లగా హై క్యోంకి మాన్సూన్ అభి కాఫీ లేట్ చల్ రహా హై ఇస్లియే ఓవరాల్ అభి తక్ 43% బర్సాత్ కమ్ హుయి హై ఔర్ ఆగే భీ జో మౌసమ్ కా అనుమాన్ హై కమజోర్ రహనే కి సంభావనా హై.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు మంగోలియా విదేశాంగ మంత్రి బ్యాట్స్ సెట్సెక్, పరిశ్రమలు, గనుల శాఖ మంత్రి గొంగోర్ థామ్ దిన్యామ్లతో కలిసి మంగోల్ రిఫైనరీ ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. భారత్ మంగోలియా స్నేహ బంధానికి ప్రతీకగా నిలిచే ఈ ప్రాజెక్టు పనులు స్థిరంగా, వేగంగా పురోగమిస్తున్నాయని జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రాజెక్టులో భాగస్వాములైన వివిధ బృందాలతో కలిసి పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. అనంతరం మంగోలియా మంత్రి బట్టుమూర్ డాక్టర్ జయశంకర్ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంతో పాటు గనులు, ఇంధనం, సాంకేతికత, మానవ వనరుల రంగాల్లో కొత్త అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఖతార్లో జరిగిన ఒక పేలుడు ఘటనలో 12 మంది భారతీయులు మరణించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో మొత్తం 66 మంది గాయపడ్డారని, ప్రస్తుతం వారికి అక్కడ వైద్య చికిత్స అందుతోందని వెల్లడించారు. మృతుల భౌతిక కాయాలను స్వదేశానికి తీసుకురావడానికి ఖతార్ ప్రభుత్వంతో భారత్ సమన్వయం చేసుకుంటోందని చెప్పారు.
2: We lost 12 of our nationals in the tragedy in Ras Laffan gas field where an explosion happened. Several other people have also been injured. I am told that some 66 people are injured across nationalities. We don't know exactly how many of them are Indian nationals, but all those people who are injured are safe.
0: అదేవిధంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, పాక్ తన సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న నిరసనలు పాక్ దశాబ్దాల ఆర్థిక దోపిడీ, అణచివేతకు నిదర్శనమని జైస్వాల్ అన్నారు.

చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు రేపటి వరకు బలమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీలో భారీ వర్షం, దుమ్ముతుపాను, ఈదురుగాలులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే 2-3 రోజుల్లో అసోం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. అలాగే రేపటి వరకు అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. రాష్టపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్టపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:15 దాటి 50 సెకండ్లు. ఇప్పుడు వినండి, ఇది మన చట్టం శీర్షికన పంచాయతీరాజ్ యాక్ట్ గురించి తెలియజేస్తారు ప్రముఖ న్యాయవాది ఆర్ భగవంత్ రెడ్డి గారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో పంచాయతీరాజ్ యాక్ట్ గురించి తెలియజేయడానికి ప్రముఖ అడ్వకేట్ ఆర్ భగవంత్ రెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి భగవంత్ రెడ్డి గారు.
1: నమస్కారం సార్.
0: పల్లెటూళ్ళే మన దేశ అభివృద్ధికి పట్టుకొమ్మలు అని బలంగా నమ్ముతాం మనం. ఇలాంటి పల్లెటూళ్ళ నిర్వహణ గాని అక్కడ ఉండే అధికారాలని బలోపేతం చేస్తూ దేశ అభివృద్ధికి పాటుపడడానికి ఈ పంచాయతీరాజ్ యాక్ట్ తీసుకురాబడింది కదండి. గ్రామాభివృద్ధికి ఏ ఏ అధికారులు గ్రామస్థాయిలో ఉంచారు ఈ చట్టం ప్రకారం?
1: ఈ చట్టం ప్రకారం ఒక గ్రామానికి సర్పంచి, ఎంపీటీసీ, పంచాయతీరాజ్ సెక్రటరీ ముగ్గురు ఇంపార్టెంట్. ప్రతి గ్రామానికి ముగ్గురు ఉంటారు.
0: వీరి విధులు, వీరి పట్ల ఉండే బాధ్యతల గురించి తెలియజేయండి.
1: ముఖ్యంగా సర్పంచి మెయిన్ పర్సన్ విలేజ్ కి, ఊరి డెవలప్మెంట్ గురించి గాని, డ్రైనేజ్ గురించి గాని, వెల్ఫేర్ గురించి గాని మెయిన్ సర్పంచ్.
0: ఓవరాల్ గా ఆ గ్రామానికి సంబంధించిన డెవలప్మెంట్ అంతా కూడా సర్పంచ్ పర్యవేక్షణలో జరుగుతుంది.
1: ఫస్ట్ సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ మండలానికి ఒక మండల పరిషత్ ఉంటుంది. దాంట్లో రిప్రజెంటేషన్ ఓన్లీ ఆయన పబ్లిక్ రిప్రజెంటేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విలేజ్. గవర్నమెంట్ కు విలేజ్ కి బెనిఫిట్స్ అంటే ఏమన్నా విలేజ్ ప్రాబ్లమ్ చెప్పనికే ఆయన మండల పరిషత్లో రిప్రజెంటేషన్ చేస్తారు.
0: గ్రామానికి సంబంధించిన అవసరాలని రిప్రజెంట్ చేయడానికి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఆ గ్రామం నుంచి రిప్రజెంటేటివ్ గా ఎంపీటీసీ ఉంటారు.
1: ఎంపీటీసీ ఆన్ మండల పరిషత్ రిప్రజెంటేషన్ ఉంటాడు. తర్వాత పంచాయతీరాజ్ సెక్రటరీ ఆయన అఫీషియల్
0: గవర్నమెంట్
1: ఆఫీస్. ఆయన డెత్ సర్టిఫికేట్ గానీ, బర్త్ సర్టిఫికేట్ గానీ, మిగతా ఏమైనా అఫీషియల్ గవర్నమెంట్ నుంచి ఏమేమి ఫండ్స్ వస్తున్నాయి, వాళ్ళ విలేజ్ లో మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఎవరీ 3 మంత్స్ కు ఒకసారి కంపల్సరీ గ్రామసభ పెట్టాలి, అది సర్పంచ్ డ్యూటీ. వెల్ఫేర్ ఆఫ్ ద విలేజ్
0: ఇందులో ఎలా నిర్వహిస్తారంటే, ఎవరెవరి ద్వారా గ్రామ ప్రజల్ని ఆ గ్రామ సభకు వచ్చేటట్టుగా, అంటే గ్రామ సభలో సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీరాజ్ సెక్రటరీతో పాటు ఎవరెవరు పాల్గొనవచ్చు, ఏ సందర్భంలో ఎక్కడ వీటిని నిర్వహిస్తారు?
1: గ్రామ సభను గ్రామ సచివాలయం అని ఉంటుంది. అక్కడ మెంబర్స్ ఉంటారు, వార్డు మెంబర్స్ ఉంటారు, ప్లస్ సర్పంచ్. విలేజ్ ఒక రోజు ముందు

0: ప్రజలకు చెప్పి చాటింపు చేస్తాం. చాటింపు చేసి గ్రామ సభ ఉంది, రేపు రండి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి, మీరు సర్పంచ్ దృష్టికి పంచాయతీ సెక్రటరీ దృష్టికి తీసుకురండి, తీసుకొస్తే మేము దాన్ని సాల్వ్ చేస్తాం.
1: అంటే ప్రాబ్లమ్స్ అలాగే పెండింగ్ లో ఉన్న
0: పనులు ఏవైనా
1: కానీ, రోడ్లు గానీ, పారిశుద్ధ్యం సంబంధించిన విషయాలు కానీ, డ్రైనేజ్ కానీ,
0: అవును,
1: అలాగే ఆ ఊర్లో నివసించే పిల్లల ఎడ్యుకేషన్ అవసరాలను కూడా ఆ సభలో
0: చర్చించు. గ్రామ సెక్రటరీ ఎజెండా తయారు చేస్తారు, ఆ ఎజెండా ప్రకారం గ్రామ సభలో డిస్కస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు.
1: అలా గ్రామ సభ నిర్వహించిన తర్వాత ఆ సభలో తీసుకున్న తీర్మానాలన్నీ రైటింగ్ లో పెడతారా?
0: వ్రాతపూర్వకంగా పెడతారు. పంచాయతీ సెక్రటరీ ఆ రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తారు.
1: గ్రామ సభ నిర్వహిస్తానంటున్నారు కదండి, గ్రామ సభ నిర్వహించేటప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ పంచాయతీరాజ్ సెక్రటరీతో పాటు ఎవరెవరిని ఆ సభకు ఆహ్వానిస్తారు, పిలుస్తారు?
0: గ్రామ సభకు వార్డ్ మెంబర్స్, సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీ సెక్రటరీ ప్లస్ విలేజ్ల ప్రజలకు కూడా ఒకరోజు ముందు చాటింపు చేసి ప్రజలకు తెలియజేయాలి, రేపు గ్రామ సభ ఉంది, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా

0: సభకు ఆహ్వానిస్తారు, పిలుస్తారు.
1: గ్రామ సభకు వార్డు మెంబర్స్, సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయత్ సెక్రటరీ ప్లస్ విలేజ్ ప్రజలకు కూడా ఒకరోజు ముందు చాటింపు చేసి ప్రజలకు తెలియజేయాలి. రేపు గ్రామ సభ ఉంది, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమున్నా ఉడకంగా వచ్చి చెప్పండి అని ఒకరోజు ముందు చాటింపు చేయాలి.
0: ఇలా సభ నిర్వహించి గ్రామానికి సంబంధించిన సమస్యలు పనులు విచారించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ తీర్మానం గాని ఈ రిప్రజెంటేషన్స్ అన్ని కూడా లిఖితపూర్వకంగా పొందుపరుస్తారా?
1: కంపల్సరీ రికార్డ్ మెయింటైన్ చేయాలి. పంచాయతీరాజ్ సెక్రటరీ కంపల్సరీ రికార్డ్ మెయింటైన్ చేస్తుంది. ఎజెండా ప్రకారం రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఆ రికార్డ్స్ ప్రకారం పనులు చేయాల్సి వస్తుంది.
0: అంటే అవసరం నిమిత్తము రోడ్డు వేయించడము, డ్రైనేజ్ చేయడము, ఎక్స్ట్రా ఫండ్స్ అవసరం పడ్డప్పటికీ కూడా ఈ గ్రామ సభలో తీసుకున్న తీర్మానం మేరకు రిప్రజెంటేషన్ పై అధికారులకు చేరవేయాల్సి ఉంటుంది.
1: కంపల్సరీ గవర్నమెంట్ కు ప్రపోజల్ రిప్రజెంటేషన్ పెడితే సర్పంచ్ గాని పంచాయతీ సెక్రటరీ గాని ఫండ్స్ గురించి రిప్రజెంటేషన్ ఎమ్మెల్యే కన్సల్ట్, ఎమ్మెల్యే కన్సల్ట్ కలెక్టర్ పెడితే ఆ ఫండ్స్ ఏమన్నా వస్తాయి కదా, వచ్చినప్పుడు దాని డెవలప్మెంట్ కు ఉపయోగించాలి.
0: భగవంత్ రెడ్డి గారు, ఒకవేళ గ్రామానికి సంబంధించిన పనుల్లో ఆటంకం జరిగి లేదంటే వచ్చిన ఫండ్స్ ని సరిగ్గా వినియోగించకుండా చేయవలసిన పనులు సరిగ్గా చేయడం లేదు అన్న భావన కలిగినప్పుడు ఒక పౌరుడు ఏ రకంగా స్పందించాల్సి వస్తుంది, ఎవరిని ఆశ్రయించాలి?
1: ఎక్కడైనా ఇక విలేజ్ లో ఏదైనా మిస్ అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే ఫండ్స్ ఏమైనా మిస్యూజ్ చేసినప్పుడు సర్పంచ్ గాని ఎంపీటీసీ గాని పంచాయతీరాజ్ సెక్రటరీ ఎవరైనా సరే కంపల్సరీ కోర్టు కోవచ్చు, లేకపోతే కంప్లైంట్ ఇవ్వచ్చు, కలెక్టర్ గారికి కంప్లైంట్, లేకపోతే కోర్టు కూడా పోవచ్చు. మిస్ అప్రాపరేషన్ ఫండ్స్
0: ఖచ్చితంగా దుర్వినియోగం జరిగింది అని తెలిస్తే కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడము లేదా నేరుగా కోర్టును కూడా
1: ఆశ్రయించవచ్చు.
0: ముఖ్యంగా ఈ దుర్వినియోగం జరిగిందో లేదంటే చేయవలసిన పనులు సరైన సమయంలో చేయడం లేదు అన్న భావన కలిగినప్పుడు అటు కలెక్టర్ గాని లేదంటే కోర్టు గాని వెళ్లే ముందు ఆధారం కావాలి మనకి.
1: కంపల్సరీ పేపర్ మీద సరే ఫ్రాడ్ జరిగింది అంటే ప్రూఫ్ అనేది ఉండాలి. విట్నెస్ అంటే డాక్యుమెంట్, ఏదైనా డాక్యుమెంటేషన్ ఉంటేనే కదా మనకు ఫ్రాడ్ జరిగిందని తెలిసేది మనకు.
0: ఆ డాక్యుమెంట్ ఎలా సంపాదించాలి?
1: ఆర్టీఏ ప్రకారం ఉంది కదా, ఈ మధ్య యాక్ట్ ఉంది కదా, యాక్ట్ ప్రకారం మనం తీసుకోవచ్చు. ఏ డాక్యుమెంట్ అనేది తీసుకోవచ్చు మనం.
0: రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎవరికి అప్లై చేయాల్సి ఉంటుంది?
1: ఆ కన్సర్న్ పంచాయతీరాజ్ సెక్రటరీ అనుకో, లేకపోతే కలెక్టరేట్ సెపరేట్ వింగ్ ఉంటుంది, ఒకటి ఆర్టీఏ వింగ్ ఉంటుంది కాబట్టి ఆ వింగ్ అప్లై చేసి తీసుకోవచ్చు ఆ డాక్యుమెంట్స్.
0: పనులకు సంబంధించిన నిధులు ఎంత శాంక్షన్ చేయబడ్డాయి
1: మొత్తం దాంట్లో రికార్డు ఉంటుంది. ప్రతి విలేజ్ రికార్డు కలెక్టర్ ఆఫీస్ లో ఉంటుంది, అక్కడనే ఆర్టీఏ ఆఫీస్ కూడా ఉంటుంది సెపరేట్, అక్కడ అప్లై చేసి తీసుకోవచ్చు మీరు.
0: సో మనము ఆ సంబంధిత డాక్యుమెంట్స్ చూసి తీసుకుని వాటిలో ఉండే వ్యత్యాసాలు గమనించి ఆ తర్వాత మనం అప్పీల్ కోసం కలెక్టరేట్ గాని లేదంటే కోర్టు గాని వెళ్లడం జరుగుతుంది.
1: జరగవచ్చు. ఎవరైనా ఆ విలేజ్ సంబంధించిన వ్యక్తి ఏదైనా డాక్యుమెంట్ తీసుకుని అక్కడ ఫ్రాడ్ జరిగిందని చెప్తే, మిస్ అప్రోప్రియేషన్ జరిగిందని ఎవిడెన్స్ ఉంటే కంపల్సరీ కలెక్టర్కి అప్లై చేయొచ్చు. కలెక్టర్ యాక్షన్ తీసుకోకపోతే కోర్టు పోవచ్చు.
0: ముఖ్యంగా గ్రామాభివృద్దిలో కేవలం ప్రభుత్వానిదే పాత్ర కాకుండా ప్రజలది కూడా చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. అభివృద్దికి ఒక చట్టం చేయడమే విషయం కాదు, చట్టాన్ని అమలు పరచాలంటే ప్రజా పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది.
1: అది కూడా ఇంపార్టెంట్. ప్రజల పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. విలేజ్ లో సర్పంచ్ తో పాటు అఫీషియల్ తో పాటు ప్రజల పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సపోజ్ డ్రైనేజ్ ఉంది, క్లీనింగ్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇంపార్టెంట్. ప్రజల పాత్ర ఉంటేనే ఏదైనా సాధ్యం.
0: ఒకవేళ ఆ ఊర్లో ఇవ్వబడిన ఫండ్స్ పట్ల సరైన న్యాయపరమైన పనులు జరగలేదు అన్నప్పుడు మీరు అన్నట్టుగా అప్పీల్కి వెళ్తే ఏ రకమైన న్యాయం జరుగుతుందంటారు?
1: కంపల్సరీ ఎవరైనా ప్రజలు కలెక్టర్ ఫస్ట్ రిప్రజెంటేషన్ పెట్టాలి. ఫస్ట్ కలెక్టర్ ఇస్ ద కంప్లైంట్ అథారిటీ. అతను ఏమైనా యాక్షన్ తీసుకోలేదనుకో తర్వాత కోర్టు కోవచ్చు. కలెక్టర్ 99% యాక్షన్ తీసుకుంటాడు. ఈయన ఎనీ ప్రెషర్ తోటి తీసుకోలేదంటే కోర్టు కోవచ్చు.
0: అంటే ఇలా దుర్వినియోగానికి పాల్పడిన వారి పట్ల ఏ రకమైన శిక్ష విధిస్తుంది?
1: చట్ట ప్రకారం మిస్ అప్రోప్రియేషన్ ఫండ్ అంటుకో, డబ్బులు దుర్వినియోగం చేసిన అనుకో, ఆ చట్ట ప్రకారం అప్లికబుల్ అయితే దాని ప్రకారం శిక్ష కంపల్సరీ వేయాల్సి.
0: అడ్వకేట్ భగవంత్ రెడ్డి గారు, ప్రస్తుతము సోషల్ మీడియా విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇలాంటప్పుడు అసంపూర్ణ విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించి తొందరపడి పబ్లిక్ లో ఆ పర్టికులర్ గ్రామ పంచాయతీలో ఎదుటి వారి పట్ల దూషణ భూషణలు చేస్తూ సమాజంలో గనక వారిని నిందారోపణ చేసినట్లయితే ఆధారం లేకుండా అలాంటి వారి పట్ల ఏ రకమైన చర్యలు తీసుకుంటారు?
1: కంపల్సరీ ఎవిడెన్స్ ఉంటే కంపల్సరీ నిందారోపణ చేసినప్పుడు తప్పు అని తెలిసినప్పుడు కంపల్సరీ కొట్టుకుపోయి న్యాయం అడగొచ్చు.
0: అంతేగాని చెప్పుడు మాటలు విని తొందరపడి నిందారోపణ చేసినట్లయితే ఇలా చేసిన వాళ్ళ పట్ల చర్యలు జరుగుతాయి.
1: వితౌట్ ఎవిడెన్స్, ఆధారం లేకుండా సీరియస్ అలిగేషన్ ఎప్పుడు కూడా చేయకూడదు. చట్ట ప్రకారం ఎవిడెన్స్ ఉంటే, సాక్ష్యం ఉంటేనే నువ్వు అలిగేషన్ చేయాలి.
0: అలా తప్పుడు అభియోగాలు మోపినప్పుడు వాళ్ళ డిఫేమేషన్ కేసు గాని లేదంటే వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం.

0: అన్ని చర్యలు తీసుకో, డిఫమేషన్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఎప్పుడైనా కంప్లైంట్ చేసినప్పుడు విట్నెస్ ఆధారాలు కంపల్సరీ ఉండాలి. ఎవరైనా సరే ఎవిడెన్స్ ఉంటేనే, కరెక్ట్ ఎవిడెన్స్ ఉంటేనే నువ్వు కోర్టుకు కానీ దానికైనా సబ్మిట్ చేయడానికి వస్తుంది. ఎవిడెన్స్ లేకుండా ఎవరి మీద అనవసరమైన ఆరోపణలు చేయకూడదు.
1: ఈ పంచాయతీ సెక్రటరీ గారి అధికారాలు విధుల గురించి కొంచెం తెలియజేయండి.
0: పంచాయతీరాజ్ సెక్రటరీ గారు విలేజ్ లా గవర్నమెంట్ అఫీషియల్ ఆమె. ఏమన్నా మీటింగ్లు కానీ ఏమైనా జరిగినప్పుడు నోటీస్ ఇవ్వాలి కంపల్సరీ ప్రజలకు, అంటే గ్రామ సభ గారు ఒక నోటీస్ పెట్టాలి ఒక రోజు ముందు కానీ. తర్వాత బర్త్ సర్టిఫికెట్ కానీ డెత్ సర్టిఫికెట్ కానీ మ్యారేజ్ సర్టిఫికెట్ కానీ ఆమెనే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. వితిన్ 1 ఇయర్ అయితే సెక్రటరీ ఇవ్వాలి, ఆఫ్టర్ 1 ఇయర్ ఆర్డివర్ కోర్టు. వితిన్ 1 ఇయర్ ఈమెకు డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఈ 3 సర్టిఫికేట్ వాళ్లే జారీ చేయాలి, గ్రామ సెక్రటరీ జారీ చేయాల్సి వస్తుంది.
1: మామూలుగా మనం గమనిస్తుంటాము ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో ఏదైనా సామాజిక పరమైన అంశాల పట్ల డిస్ప్యూట్స్ ఏమైనా వచ్చినట్లయితే సర్పంచ్ గారి దగ్గరే సెటిల్ అవుతుంటాయి. సో ఇలా గ్రామంలో శాంతి భద్రతలు సామరస్యత కాపాడడానికి కూడా సర్పంచ్ పట్ల ఏదైనా బాధ్యత కానీ వాళ్ళకి ఏమైనా అధికారాలు ఉన్నాయంటారా?
0: సర్పంచ్ గారికి కొన్ని అధికారాలు ఉన్నాయి, కొన్ని మైనర్ ఇష్యూస్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఇష్యూస్ ఆయనకు పవర్స్ ఉంటాయి, ఆయన డిసైడ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఆయన కొన్ని పవర్స్ ఉన్నాయి సర్పంచ్ గారికి,
1: అంటే పెద్దల సమక్షంలో నిర్ణయించబడి ఆమోదయోగ్యంగా ఇరుపక్షాలు అంగీకరించినట్లయితే సర్పంచ్ గారి ముందు రాయించుకున్న రాతపత్రం కూడా చెల్లుబాటు
0: అవుతుంది. ఇద్దరు మధ్యలో కూర్చొని అందరు సంబంధం కూర్చొని ఆయన పంచాయతీ పెట్టి విలేజ్ లా ఇద్దరు కలిసి రాసుకుంటే కాంప్రమైజ్ ఏమన్నా చేసుకున్నారంటే చట్టబద్దంగా వ్యాల్యూ.
1: ఇప్పుడు మీరు అన్నారు భగవంత్ రెడ్డి గారు, ఏదైనా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏదైనా డిస్ప్యూట్ కానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు తొలుత గ్రామ సభలో చెప్పాలి, ఆ తర్వాత అక్కడ సరైన న్యాయం జరగలేదన్నప్పుడు కలెక్టర్ గారికి విన్నవించుకోవాలి, కలెక్టర్ గారి నుంచి విన్నవించిన తర్వాత కూడా వాళ్లకు సరైన న్యాయం జరగలేదనిపిస్తే కోర్టును ఆశ్రయించవచ్చు. కానీ ఇలా కోర్టుకు వెళ్లి ఒక అడ్వకేట్ ని పెట్టుకుని కోర్టులో పోరాడడానికి శక్తి లేని వారు ఎవరిని ఆశ్రయించాలంటారు?
0: వాళ్ళకి సపరేట్ కోర్ట్ అడ్వకేట్ పెట్టుకునే అవసరం లేదు. కొన్ని కేసులలో లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది, సపరేట్ వింగ్ ఉంటుంది. వాళ్ళు పర్సనల్ కావచ్చు, పర్సనల్ గా ఆర్గ్యూ చేసుకోవచ్చు, లీగల్ సర్వీస్ అథారిటీ కూడా అప్రోచ్ కావచ్చు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ ని అపాయింట్ చేసి అడ్వకేట్ కు ప్రభుత్వం ఫీజు గానీ మిగతా ఏమన్నా అడ్వకేట్ గవర్నమెంట్ పే చేస్తుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు భగవంత్ రెడ్డి గారు. గ్రామంలో ఉండే ప్రతి పౌరుడు చైతన్యవంతుడై గ్రామాభివృద్ధికి తోడ్పడడానికి అటు గ్రామసభలో పాల్గొని ఆ సమస్యలు చర్చించి అక్కడ న్యాయం జరగకపోతే అప్పీల్గా అంటే ఉన్నతాధికారులను కానీ తప్పని పరిస్థితిలో కోర్టును కూడా ఆశ్రయించేసి గ్రామానికి సంబంధించిన అభివృద్ధిని సాధించుకోవాలని తెలియజేశారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.

0: మీరింతవరకు ఇదీ మన చట్టం శీర్షికన పంచాయతీరాజ్ యాక్ట్ గురించి ప్రముఖ న్యాయవాది ఆర్ భగవంత్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: రేపు బుధవారం ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు ప్రోగ్రాంలో హోటల్స్ ఇంకా రెస్టారెంట్స్ లో ఆహార పరిరక్షణ ప్రమాణాలు అవగాహన ఈ టాపిక్ గురించి తెలంగాణ రాష్ట్ర అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీమతి పి అమృతశ్రీ గారు తెలియజేసే వివరాలు వినొచ్చు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం పాటతో ప్రయాణం.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
5: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
4: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
5: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: స్వయంవరం చిత్రం కోసం చిత్రపాడిన పాట అది. భువనచంద్ర సాహిత్యం, వందే మాతరం శ్రీనివాస్ సంగీతం.
1: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈ లోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: అదే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
4: రేపు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు ప్రోగ్రామ్ లో హోటల్స్ ఇంకా రెస్టారెంట్స్ లో ఆహార పరిరక్షణ ప్రమాణాలు, అవగాహన ఈ టాపిక్ గురించి తెలంగాణ రాష్ట్ర అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీమతి పి అమృతశ్రీ గారు తెలియజేసే వివరాలు వినొచ్చు.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రెండవ విడతలో రాష్ట్రపతి ముర్ము 47 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేశారు. మే 25న 66 మందికి పద్మ అవార్డులు అందజేశారు. ఈరోజు పద్మశ్రీ అవార్డు అందుకున్న వారిలో రాజేంద్రప్రసాద్, మురళీమోహన్ ఉన్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ ఏర్పాటు చేయమని సీఎం రేవంత్ రెడ్డి తనకు 2 సార్లు లేఖ రాశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 2 రోజుల పాటు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డికి సమావేశాలు ఏర్పాటు చేశానని వెల్లడించారు. అశ్విని వైష్ణవ్ ఖత్తర్తో సమావేశాలు సానుకూల వాతావరణంలో జరిగాయన్నారు. తానెప్పుడు తెలంగాణ అభివృద్ది, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని, కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ ప్రతినిధిగా రాష్ట్రాభివృద్ది కోసం కృషి చేస్తానని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఖరీఫ్, రబీ సీజన్తో కలిపి 152 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతులకు దాదాపు 8,000 కోట్ల మేర చెల్లించినట్టు ఉత్తమ్ వివరించారు. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో నమో జెన్జీ కాన్క్లేవ్ జరుగుతోంది. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కాన్క్లేవ్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు బీజేపీ రాష్ట అధ్యక్షులు రామచంద్రరావు, ఎంపీ ఈటల, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరయ్యారు. గత త్రైమాసికంలో భారతదేశ మొత్తం వాణిజ్యం 5.4% వృద్ది చెందిందని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి తెలిపారు. ఢిల్లీలో ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ నివేదికను విడుదల చేసిన ఆయన, ఎగుమతులు 1.84 ట్రిలియన్ డాలర్లకు చేరాయని, దిగుమతులు 6.5% పెరిగాయని అన్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన సివిల్ ఇన్వెస్టర్స్ వేడుకలో హైదరాబాద్ సిసిఎంబి విశిష్ట జన్యు శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజ్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మశ్రీ పురస్కారాన్ని అందించారు. సిఎస్ఐఆర్ భట్నాగర్ ఫెలో అయిన ఆయన్ను జన్యు రంగంలో చేసిన విశేష సేవలకుగాను ఈ అవార్డు వరించింది. టీజీ20 లీగ్ 2026లో భాగంగా పాలమూరు స్ట్రైకర్స్తో ఈరోజు జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఘన విజయం సాధించింది. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు ఇంకా 26 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్ లో సమయం 8:04 దాటి 36 సెకండ్లు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న వైరల్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ మీకు వినిపించే ప్రోగ్రామే మస్తీ మజా. సోషల్ మీడియాలో రోజు ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని మనం చూస్తూ ఉంటాం. ఒక్కదాన్ని మించి ఇంకో న్యూస్ ఉంటుంది. కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, కొన్ని ఆశ్చర్యపరిచేవి ఉంటాయి.

0: కొన్నైతే అస్సలు అస్సలంటే అస్సలు నమ్మశక్యమే కావు. నిజమా, ఇలా కూడా జరుగుతుందా అని అవాక్ అవుతూ ఉంటాం. ఇక కొన్నైతే వెరీ ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. భలే భలే శభాష్ అనేలా ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా జరిగే వింతలు విశేషాల సమాహారమే.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు.
0: ఎస్, మరి ఈ రోజు కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ఈ పాట తర్వాత మొదలు పెట్టేద్దాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

0: వీరుడు సాగర కన్యా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రీలేఖ పాడిన పాట విన్నారు. వేటూరి సాహిత్యం, ఎంఎం కీరవాణి సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: కొంచెం మస్తీ బౌలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. మస్తీ మజా వింటున్నారు, నేను మీ అజయ్ శ్రవంతి. నిజమైన భక్తికి భగవంతుడే దిగొస్తాడు అంటారు. భగవంతుణ్ణి భక్తుణ్ణి అనుసంధానం చేసేది భక్తి. మరి మనమంటే మనుషులం, మనం నారాయణ అంటే భగవంతుడు పలుకుతాడా? లేదు. కానీ మనకో నమ్మకం, మన కోరికల్ని మన మాటల్ని ఆ భగవంతుడు తప్పకుండా వింటాడని, దానికి మనం నోటి ద్వారా మొరపెట్టుకుంటాం. కానీ మరి మూగజీవాల పరిస్థితి ఏంటి? అవి కూడా భగవంతుని ప్రార్థిస్తాయా? అంటే మనుషులతో ఉండే అనుబంధమే బహుశా వాటికి భగవంతునితో ఉండే అనుబంధమేమో తెలీదు కదా. మీకెప్పుడైనా అనిపించిందా? ఆలోచించారా? మూగజీవాలకు కోపం వచ్చినా, ఏదైనా ఆశ నెరవేరాలన్నా అవి భగవంతుని దగ్గరికెళ్ళి అడుగుతాయా? ఏమో, నేనైతే ఎప్పుడూ ఆలోచించలేదు. అయితే ఇప్పుడు మన మస్తీ మజాలో ఒక చిన్ని చేప నారాయణ అని పిలవగానే చెరువులో ఎక్కడున్నా సరే అలా ఈదుకుంటూ ఆ వ్యక్తి దగ్గరికి వచ్చేస్తుందట. ఇందాక విన్నాం కదా సాహస వీరుడు సాగర్ కన్య చిత్రంలో హీరోకి చేపైన హీరోయిన్ ఫ్రెండ్ అయినట్టేమో. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ చిత్రం ఏంటో చెప్తాను ఈ పాట తర్వాత.

సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం నుండి. పాట విన్నారు సాగర్ చిన్మయి, పాడారు గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవి శ్రీప్రసాద్. మస్తి మజా వింటున్నారు మీ ఆచి స్రవంతితో. మూగజీవలకు దేవుళ్ల పేర్లు తెలియదు కదా, మరి వాటి కోరికలు నెరవేరాలంటే అవి ఏ దేవుణ్ణి మొరపెట్టుకుంటాయో నాకైతే తెలీదు. మీరెప్పుడైనా ఆలోచించారా, మూగజీవాలకు కూడా విషస్ ఉంటాయి, మనందరికీ విషస్ ఉంటాయి. ఒక ఆశ ఎవరికైనా ఎప్పుడైనా పుట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనందరికీ ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్డే కావచ్చు. దేవుడా, నా ఫేవరెట్ ఫుడ్ ఈరోజు నాకు దొరకాలి అని అనుకుంటాయంటారా? ఇదో పెద్ద సబ్జెక్ట్ కదా. ఓకే, బ్యాక్ టు మస్తిమజా. చేపలకు చెవులుండవు అంటారు, కానీ ఒక చేప మాత్రం ఒక వ్యక్తి నారాయణ అంటూ సూర్యునికి నమస్కారం చేసేటప్పుడు ఈ చేప మాత్రం ఎక్కడున్నా సరే సర్రున ఈదుకుంటూ ఎలాంటి భయము లేకుండా అతని దగ్గరికి వచ్చేస్తుందట. అంటే అతని కాళ్ళ చుట్టూ తిరుగుతుందట. ఇది ఒకరోజు కాదు, కొన్ని రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలుగా, గత 9 ఏళ్లుగా జరుగుతుందట. ఆ వ్యక్తి ప్రతిరోజు నారాయణ అనగానే ఆ చేప అక్కడికి వచ్చేస్తుందట. దీంతో ఆ చేపకి ఆ వ్యక్తికి స్నేహం కుదిరింది. ఆ స్నేహం గత 9 సంవత్సరాలుగా సాగుతూనే ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుండి జెన్యూన్ ప్రేమకు ఉదాహరణ ఇదే కదా. ఎన్నో ఎన్నో ఎన్నో లైక్స్ వస్తూనే ఉన్నాయి. నిజంగా ఆ వ్యక్తి నారాయణ అనగానే చాలు, తన పేరే అన్నట్టుగా ఆ చేప రావడం నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. దీన్ని భక్తికి స్నేహానికి మంచి ఎగ్జాంపుల్గా ఉండేటటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో అందరూ ఇష్టపడుతున్నారు. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: రక్షిత సురేష్ పాడిన పాట పెద్ద చిత్రం నుండి విన్నారు. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం ఏఆర్ రెహమాన్.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: కొంచెం మస్తీ, బోలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు, అందులో మనల్ని ఇన్స్పైర్ చేసేవి, ఫ్యూచర్ జనరేషన్స్ కి మోటివేట్ చేసేవి కొన్ని. అలాంటి వైరల్ న్యూస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకప్పుడు ఇన్వెన్షన్స్, ఆవిష్కరణలు అంటే కేవలం సైంటిస్టులు మాత్రమే చేసేవారు, కానీ ఇప్పుడు స్కూల్లో చదువుకునే స్టూడెంట్స్ మెదళ్లలో కొత్త కొత్త అద్భుతమైన క్రియేషన్స్ మొదలవుతున్నాయి. పిల్లలు ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. 12 ఏళ్ల వయసులో గ్లాస్గోకి చెందినటువంటి ఒక స్కూల్ విద్యార్థినికి వచ్చినటువంటి ఒక సాధారణ ఐడియా తన జీవితాన్నే కాదు, ఎందరో నిరాశ్రయులైనటువంటి హోమ్లెస్ పీపుల్కి హెల్ప్గా మారింది. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేసిందో చెప్తాను, వింటూనే ఉండాలి.

థండే చిత్రం కోసం నకాష్ అజీజ్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట విన్నారు. శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కొంచెం మస్తీ బౌలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. మస్తి మజా వింటున్నారు. నేను మీ ఆర్జే శ్రవంతి. కేవలం 12 వయసులో గ్లాస్గో దేశానికి చెందినటువంటి ఒక స్కూల్ విద్యార్థినికి వచ్చిన ఒక సాధారణ ఆలోచన తన జీవితాన్నే కాదు హోమ్లెస్ పీపుల్ జీవితాలకు సంతోషాన్నిచ్చింది. అంతేకాదు ఈ ఆవిష్కరణ వల్ల తనకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. తన సృజనాత్మతకు పట్టుదలకు నిదర్శనమైనటువంటి ఈ ఇన్వెన్షన్ టైమ్ మ్యాగజైన్ యొక్క ప్రెస్టీజియస్ గర్ల్స్ ఆఫ్ ద ఇయర్ జాబితాలో ఆమెకు స్థానం లభించింది. రెబెకా యంగ్ అనే 12 అమ్మాయి తన స్కూల్ కెల్విన్ సైడ్ అకాడమీలో ఇంజనీరింగ్ క్లబ్లో పార్టిసిపేట్ చేసే టైంలో తనకు ఫస్ట్ టైం ఈ ఐడియా వచ్చింది. గ్లాస్గో వీధుల్లో ప్రజలు నిరాశ్రయుల్లా నిద్రించడం చూసింది, తను చెలించిపోయింది. ముఖ్యంగా పీక్ వింటర్ టైంలో హోమ్లెస్ పీపుల్కి ఇబ్బంది గమనించింది ఈ అమ్మాయి. వీరి లైఫ్ కొంచెం ఈజీ అయితే బాగుంటుంది అనిపించింది, అందుకే ఆచరణాత్మక పరిష్కారం కనిపెట్టింది. ఆలోచన చాలా చాలా సింపుల్ కానీ క్రియేటివ్. సోలార్ ఎనర్జీతో బెడ్షీట్స్కి అమర్చినటువంటి సోలార్ ప్యానెల్స్ పగటిపూట సన్లైట్ని సేకరించి దాన్ని ఒక బ్యాటరీ ప్యాక్లో నిల్వ చేస్తాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు ఈ నిల్వ చేసిన శక్తిని వెచ్చదనాన్ని అందించడానికి ఉపయోగించవచ్చు. ఈ ఐడియాను యూకే ప్రైమరీ ఇంజనీర్ పోటీకి పంపింది. 70,000 పైగా ఎంట్రీలొచ్చాయి. కానీ నిజమైన సామాజిక సమస్య పరిష్కరించే ఈ ఆలోచన వారందరికీ నచ్చింది. రెబెకా రూపకల్పన, దాని ఆచరణాత్మకత కారణంగా ఈ ఇన్నోవేషన్ ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఐడియా థేల్స్ అనే రక్షణ ఇంజనీరింగ్ సంస్థ దృష్టిని ఆకర్షించింది. దాన్ని పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా ఈ ప్రాజెక్ట్ త్వరలోనే రూపకల్పన దశను దాటి గ్లాస్గోలోని ప్రజలకు చేరువయ్యేలా 35 దుప్పట్లను ఉత్పత్తి చేసి పంపిణీ కూడా చేసింది. రెబెకా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్ఫూర్తిదాయకమైన యువ మార్పుకర్తల బృందంలో చేరి టైమ్ మ్యాగజైన్ యొక్క 2025 సంవత్సరంలో 10 బాలికలలో ఒకరిగా ఎంపికైంది. దీనిలో భాగంగా ఆమె మ్యాగజైన్ యొక్క డిజిటల్ కవర్పై కూడా కనిపించింది. అంతేకాదు ప్రసిద్ధ బొమ్మల తయారీదారుతో టైమ్ యొక్క భాగస్వామ్యం ద్వారా లెగో మినీ ఫిగర్గా కూడా కనిపించబోతోంది రెబెకా. ఇదండి ఇవాల్టి మస్తీ మజా.

ఆనందం చిత్రం నుండి ప్రతాప్ పాడిన పాట విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 8:31 అవుతూ ఉంది అంటేనే మీ అందరూ ఎదురు చూస్తున్నారు ఏకచిత్ర గానం, ఏ చిత్రంలోని పాటలు రాబోతున్నాయి అని. మనం ఒక సినిమాని బాగా ఇష్టపడతాం అనుకోండి, అందులోని పాటల్ని ఇంకా ఇంకా ఇంకా బాగా ఇష్టపడతాం అనుకోండి, అది మన స్మృతిలో అలా స్టాండర్డ్గా ఉండిపోతుంది. ఎప్పుడో ఒకసారి ఆ సినిమాలోని ఆ పాట వింటే సినిమా అంతా కూడా గుర్తొస్తుంది. అరే ఈ పాట కంటే ఆ పాట ఇంకా బాగుండేదే, లేదు లేదు లేదు క్లైమాక్స్లో వచ్చే సాంగ్ ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఒక పాట విన్న తృప్తేమో గానీ ఆ ఇంకో పాట వినలేదే అన్న అసంతృప్తి కూడా ఉంటుంది. ఆ తృప్తి చెందాలన్నా, ఆ అసంతృప్తి పోవాలన్నా వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 8:30 మీ రేడియోని ట్యూన్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఒక చిత్రం నుండి అన్ని పాటల్ని వినయొచ్చు, అదే మన ఏకచిత్రగానం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, నేను మీ ఆర్జే శ్రవంతి.

తెలుగు సినిమా హిస్టరీలో సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే కాదు. కొన్ని సినిమాలను చూసినప్పుడు అవి మన జీవితాలను రిఫ్లెక్ట్ చేసినట్టు అనిపిస్తాయి. కొన్ని సినిమాలు మనలు సమాజం పట్ల అవేర్నెస్ ని పెంచుతాయి. కానీ కొన్ని సినిమాలైతే మళ్లీ ఇలాంటి సినిమాని ఇంకెప్పటికీ మనం చూడలేము అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సినిమా మన మనసుకి తాకుతోంది కాబట్టి. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనుకునేలా ఉండే సినిమా. దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం మనం చిత్రంలోని పాటల్ని విందాం ఇవాల్టి ఏకచిత్ర గానంలో. పునర్జన్మ, ప్రేమ, కుటుంబ బంధాల చుట్టూ తిరిగే ఆ అందమైన ప్రయాణం మొదలు పెడదామా మనం చిత్రంలోని మొదటి పాటతో.

అరిజిత్ సింగ్ గళల్లో వనమాలి సాహిత్యం వండర్ఫుల్. ఏక చిత్ర గానంలో మనం చిత్రంలోని పాటలు వింటున్నాం. ఈ సినిమాలో మూడు తరాల అక్కినేని నటులు వారి సహజ నటనతో యాజ్ యూజువల్ గా మనల్ని ఆకట్టుకుంటారు. ది లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగార్జున గారు అండ్ అక్కినేని నాగ చైతన్య, వీరు ముగ్గురు ఒకే తెరపై కనిపించడం మన తెలుగు ప్రేక్షకులకు ఒక అరుదైన అనుభూతి. ఈ సినిమా స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం, కానీ సినిమా చూస్తున్నంతసేపు చాలా ఈజీగా మనసుకు అర్థమైపోతుంది. అందుకేనేమో సినిమా రిలీజ్ అయినా ఇన్నేళ్లైనా కూడా ఇప్పటికీ ఈ సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మరో వండర్ఫుల్ సాంగ్ మన చిత్రం నుండి

లవ్ యు అంటే ఇలా ఇవ్వు అనడంలో ఎంత లోతైన అర్థం ఉందో కదా. ఈ సినిమాలోని అన్ని పాటలకి మ్యూజిక్ కంపోజ్డ్ బై అనూప్ రూబెన్స్. సినిమా ఒక క్లాసిక్ అయితే అంతే అద్భుతంగా ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. ప్రతి భావోద్వేగాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత హైలైట్ చేస్తుందో. హడావిడి సంగీతం కంటే కూడా హృదయాన్ని తాకే మెలోడీలకి అనూప్ రూబెన్స్ గారు ఇంపార్టెన్స్ ఇస్తారు. దర్శకుని ఆలోచనను అర్థం చేసుకుని దానికి సరిపోయే స్వరాలను సృష్టించడమే తన విజయ రహస్యం అనిపిస్తోంది.

మనం సినిమా హైలైట్ ఎప్పుడు మొదలైందో తెలుసా? పోస్టర్ దగ్గరే స్టార్ట్ అయింది. పోస్టర్లో సినిమా పోస్టర్లో గ్రాండ్ ఫాదర్ అక్కినేని నాగేశ్వరరావు గారు గ్రాండ్ సన్లా కింద కూర్చుంటారు. మనవడు నాగ చైతన్య గ్రాండ్ ఫాదర్లా డ్రెస్అప్ పై చైర్లో కూర్చుంటాడు. నాగార్జున గారు ఫాదర్లా నిలబడడం. ఈ స్మార్ట్ పోస్టర్ స్టోరీ మొత్తం పోస్టర్లోనే చెప్పేశారు డైరెక్టర్. విజువల్గా పోస్టర్ చూడ్డానికి బాగుండడమే కాదు, సినిమా చూసిన తర్వాత పోస్టర్లోనే స్టోరీ అంతా ఉంది అనిపిస్తుంది. అయితే 22 నవంబర్ 1944 సీతారామ జననం, ద ఫస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ అక్కినేని నాగేశ్వరరావు గారు యాజ్ ఎ లీడ్ హీరో. 22 జనవరి 2014 అంటే 2014-22 జనవరిన ఆయన మనందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. 22 మే 2014 మనం ప్రివ్యూ రిలీజ్ అయింది. అయితే ఈ 22 అనే నంబర్ ఒక మ్యాజికల్ నెంబర్ అంటారు అక్కినేని కుటుంబ సభ్యులు. ద మ్యాజిక్ ఆఫ్ ఏఎన్ఆర్. ఏఎన్ఆర్ గారు 1944 నుండి 2014 అంటే 100 ఏళ్ల సినీ చరిత్రలో 70 ఏళ్ళు తన కెరియర్ని చూపించారు మనందరికీ. మనం ఇస్ ద లాస్ట్ ఫిలిం ఆఫ్ ది లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు గారు.

చాలా వరకు సినిమాలు కథతోనే గుర్తుండిపోతాయి మనకు, కానీ మనం సినిమా మాత్రం అక్కినేని త్రయం ఇంకా అనూప్ రూబెన్ సంగీతంతో గుర్తుంటాయి. త్రీ జనరేషన్స్ కలిసి నటించడం బహుశా మన తెలుగు చిత్ర సినిమాలోనే జరిగిన అద్భుతం కాబోలు. ఆ అద్భుతానికి స్వరరూపమిచ్చిన సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. సినిమా అంతా భావోద్వేగాల మధ్యే నడుస్తుంది. అందులో సంగీతం ఒక మాయాజాలంలా అనిపిస్తుంది.

0: ఇదండి ఇవాల్టి ఏకచిత్ర గానంలో మనం చిత్రంలోని పాటలు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
3: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
4: ఐపీఈ, ఏ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
5: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: రేపు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు ప్రోగ్రామ్ లో హోటల్స్ ఇంకా రెస్టారెంట్స్ లో ఆహార పరిరక్షణ ప్రమాణాలు, అవగాహన, ఈ టాపిక్ గురించి తెలంగాణ రాష్ట్ర అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీమతి పి అమృతశ్రీ గారు తెలియజేసే వివరాలు వినొచ్చు.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శతమానం భవతి చిత్రం కోసం సమీర భారద్వాజ్ పాడిన పాట విన్నారు. రామజోగేష్ శాస్త్రి రచన, మిక్కిజే మేయర్ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: మరి రేపు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు ప్రోగ్రామ్ లో హోటల్స్ ఇంకా రెస్టారెంట్స్ లో ఆహార పరిరక్షణ ప్రమాణాలు, అవగాహన, ఈ టాపిక్ గురించి తెలంగాణ రాష్ట్ర అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీమతి పి అమృతశ్రీ గారు తెలియజేసే వివరాలు వినొచ్చు.
3: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
4: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.

0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా చిత్రం నుండి అర్మాన్ మలిక్, చైత్ర అంబడిపూడి పాడిన పాట వింటున్నారు.

0: ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
1: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

శ్యామ్ సింగరాయ్ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన సిరివెన్నెల సాహిత్యం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం రేపు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు ప్రోగ్రాంలో హోటల్స్ ఇంకా రెస్టారెంట్స్ లో ఆహార పరిరక్షణ ప్రమాణాలు అవగాహన ఈ టాపిక్ గురించి తెలంగాణ రాష్ట అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీమతి పి అమృతశ్రీ గారు తెలియజేసే వివరాలు వినొచ్చు. ఆకాశవాణి సమయం 9:15 ఇప్పుడు ఉర్దూలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10 గంటలు దాటి 25 సెకండ్లు. ఇప్పుడు వినండి నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ. రచన వ్యాఖ్యానం శ్రీ ఎస్వి రామారావు, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ.

మధురములు కార్యక్రమానికి స్వాగతం. మధురములు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో జానపద కవి సార్వభౌమ కొసరాజు రాఘవయ్య చౌదరి కలం అందించినటువంటి గీతాల్ని అవలోకిద్దాం. 1906 జూన్ నెల 23వ తేదీన బాపట్ల తాలూకా చింతాయిపాలెంలో రైతు కుటుంబంలో జన్మించారు కొసరాజు రాఘవయ్య చౌదరి. 12వ ఏటనే అవధాన విద్య ద్వారా ప్రాచుర్యం పొందారు. అందులో ప్రావీణ్యం సంపాదించిన తర్వాత కవితలు రాస్తూ అనంతశయనం అయ్యంగారి చేత కవిరత్న అనే బిరుదు పొందారు. వీరి ప్రతిభను గమనించినటువంటి నిర్మాత దర్శకుడు గోడవల్లి రామబ్రహ్మం గారు వారు శారదీయ పతాకం మీద నిర్మించినటువంటి రైతు బిడ్డ చిత్రం 1939 విడుదల దానికి రచయితగా కొసరాజు గారిని ఆహ్వానించి కొన్ని గీతాలు రాయించారు. అంతేకాదు అందులో రామిరెడ్డి అనే రైతు వేషం కూడా వేయించారు. ఆ తర్వాత అపవాదు చిత్రానికి కొన్ని గీతాలు రాశారు కొసరాజు. 2వ ప్రపంచ యుద్ధ కారణంగా తిరిగి స్వగ్రామానికి వెళ్ళిపోయి ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేశారు. రచయిత డివి నరసరాజు దర్శకులు కెవి రెడ్డి ప్రోత్సాహంతో తిరిగి సినీ రంగ ప్రవేశం చేసి 1954 పెద్ద మనుషులు చిత్రం ద్వారా గీత రచయితగా పునఃప్రవేశం చేశారు. నాటి నుంచి 1986 కీర్తిశేషులు అయ్యేదాకా 1000కి పైగా గీతాలను రాశారు. తెలుగు నేల, మట్టి వాసన, రైతుల జీవితం, వారి కడగళ్ళు, సమాజం, వ్యంగ్యం, హాస్యం వీరి రచనల్లో కోకొల్లలుగా కనిపిస్తాయి. వీరి కవితా విన్యాసాన్ని విహంగవేక్షణం చేస్తే పెద్ద మనుషులు పునఃప్రవేశం చేసిన చిత్రంలో రేలంగి మీద 2 పాటలు చిత్రీకరించారు. అవి నందామయ్య గురుడ నందామయ్య, 2వది శివశివమూర్తివి గణనాథ. ఈ శివశివమూర్తివి గణనాథ అనే పాటలో ఒక్కసారి మంత్రి చెయ్యి గణనాథ, నువ్వు ఓడకుంటే ఒట్టు పెట్టు గణనాథ అనే వాక్యం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించింది. ఈ చిత్రానికి సంగీతకర్త ఓగిరాళ రామచంద్రరావు. మరి ఆ శివశివమూర్తివి గణనాథ పాటను విందాం.

ఒక్కసారి మంత్రి చెయ్యి గణనాథ, నీవు ఓడకుంటే ఒట్టు పెట్టు గణనాథ.

0: పట్టుకుంటే ఒట్టు పెట్టు గణనాథ,
1: నిన్ను పట్టుకుంటే ఒట్టు పెట్టు గణనాథ,
0: ఒక్క పెట్టుకుంటే ఒట్టు పెట్టు
1: గణనాథ,
0: నిన్ను పట్టుకుంటే ఒట్టు పెట్టు
1: గణనాథ,
0: ఒక్క

అదే సంవత్సరం అంటే 1954లో బిఏ సుబ్బారావు తీసిన చిత్రం మార్క్ ట్వైన్ రచన ప్రిన్స్ అండ్ పాపర్ ఆధారంగా తీసినటువంటి రాజుపేద చిత్రంలో సుధీర్ పాత్రధారి రేలంగి. అతని మీద ఓ వైవిధ్యమైన పాటని కసరాజు గారు రాయగా దానిని సాలూరు రాజేశ్వరరావు స్వరపరిచారు, రేలంగి మీద చిత్రీకరించారు. ఆ గీతం జేబులో బొమ్మ జే జేలా బొమ్మ. టీజింగ్ సాంగ్స్ సినిమాల్లో చాలా చాలా సరదాగా ఉంటాయి. ఆ కోవలో చెప్పుకోదగ్గ గీతం ఇల్లరికం చిత్రంలో నిలువే వాలుకరుణల దానా పాట ఆ కోవలోకి వస్తుంది. దీన్ని సిల్లీగా ఉంది, కామెడీగా ఉంది అన్నారు నాగేశ్వరరావు. కాదండి, కథానాయకుడు మారు వేషంలో హీరోయిన్ని ఆట పట్టిస్తూ పాడే పాట బాగా సక్సెస్ అవుతుంది అన్నారు సంగీత దర్శకుడు చలపతరావు. నిజంగా ఈ గీతం ఇల్లరికం చిత్రాన్ని హిట్ రేంజ్ నుంచి సూపర్ హిట్ రేంజ్కి తీసుకెళ్ళింది.

0: అందుకే తెలుసు.
1: అలాగే నమ్మిన బంటు చిత్రంలో పల్లెటూరి వాతావరణం, నాయక సావిత్రిని ఆట పాటిస్తూ కథానాయకుడు నాగేశ్వరరావు ఎడ్లబండి మీద పాడే పాట పొగరబోత పోట్ల గిత్తరా, దీని సోకే శృంగారమౌనురా అంటూ సావిత్రి ముందు పెడుతుంటే వెనకాల బండి మించి చక్కగా పాట పాడతారు నాగేశ్వరరావు ఉడికిస్తూ. అందులో దీని నడక చూరు చూస్తుంటే హొయలు పులకరిస్తుంది, నడుము తీరు తీస్తుంటే అన్నప్పుడు సావిత్రి నడుమునే నడతని చూపిస్తే జనం హాల్లో గొల్లుమని చప్పట్లు కొట్టారు. అంత హుషారైన పాట. దీనికి సంగీతం మాస్టర్ వేణు, సాలు రాజేశ్వరరావు ఇద్దరు సమకూర్చారు.

మరి ఇటువంటి టీజింగ్ సాంగ్స్ రాసినటువంటి కొసరాజు గారే హృదయాన్ని కదిలించే యుగుల గీతాన్ని కూడా రాశారు అదే నమ్మినమంటూ చిత్రంలో. హీరో ముందు విలన్స్ పక్కన చేరి అన్యాయాలు చేస్తూ ఉంటాడు, అయితే కథానాయక ద్వారా అతనిలో మార్పు వచ్చి మంచివాడుగా మారుతాడు. ఆ మారినటువంటి కథానాయకుని సంబోధిస్తూ కథానాయక పడినటువంటి గీతం యుగల గీతంగా ఎంత మంచి వాడవురా ఎన్ని నోళ్ల పగడుదురా.

పేకాట సిగరెట్టు ఇటువంటి వ్యసనాలపై విమర్శనాత్మకంగా కవితాపరంగా హాస్యంతో రంగరించి గీతాలు రాశారు కొసరాజు గారు. వాటిల్లో కులగోత్రాలు చిత్రంలో పేకాట మీద రాసినటువంటి గీతం ఎంతో హుషారుగా ఉంటుంది. మాధవపేరి సత్యం పిఠాపురం నాగేశ్వరరావు బృందం ఆలపించగా రేలంగి రమణారెడ్డి బొడ్డపాటి సీతారాం మద్దాల కృష్ణమూర్తి ఈ బృందం ముందు చిత్రీకరించారు. మనల్ని గిరిగింతలు పెట్టేలా ఉంటుంది. చివరకు జోలి కట్టవచ్చు అని ఒక ఫినిషింగ్ టచ్ ఇస్తారు.

సరదా సరదా సిగరెట్టు. ఇందులో టచ్ ఏమిస్తారంటే థియేటర్లలో పొగ తాగటము నిషేధించినారు అందుకే అంటే, రేలంగి జవాబుగా కలెక్షన్లు లేవందుకే అని చమత్కారం చూపిస్తారు. పెంజాల వారి సర్వచనం ఆ హాస్య గీతాన్ని విందాం.

దర్శకునిగా కె ప్రత్యేకాత్మక తొలి చిత్రం భార్యాభర్తలు. స్వరకర్త సాలూరు రాజేశ్వరరావు. ఇందులో రేలంగి సూర్యకాంతం జంట. దేశాల మీదకి వెళ్లినటువంటి రేలంగి చాలా కాలం తర్వాత తిరిగి తిరిగి ఇంటికి వస్తాడు. అప్పుడు భార్య అతన్ని, అంటే సూర్యకాంతం, ఆటపట్టిస్తూ చూచి చూచి కళ్ళు కాయలు కాచాయి అనే పాట వాళ్ళిద్దరి మీద ఉంటుంది.

0: జగపతి పిక్చర్స్ వారు 1965లో తీసినటువంటి చిత్రం అంతస్తులు. అందులో కీలక పాత్రను భానుమతి గారు పోషించారు. ఆ పాత్ర చాలా విలక్షణమైనటువంటిది. ఆమె వీధి నర్తకి. ఆమెకు సహాయకులు రేలంగి రమణారెడ్డి. ఆమె మీద చిత్రీకరించిన పాట దొలపర బుల్లోడో దుమ్ము దొలపర బుల్లోడో వీధి నర్తకి. ఇక్కడ చిన్న విశేషం జరిగింది. భానుమతి గారు షూటింగ్కి వచ్చి నిర్మాత రాజేంద్ర ప్రసాద్ ఏదో హోటల్లో పెడతానంటే, వద్దు నేను శారద స్టూడియోలో ఉండే గెస్ట్ రూమ్ లోనే ఉంటాను అంది భానుమతి గారు. ఆ గెస్ట్ రూమ్ లో ఉండగా ఒకరోజు రాత్రి ఏమైంది, సుంచు ఆవిడ పాదాలను కొరికేసింది, ఎర్రగా అయిపోయాయి. మరుసటి రోజు పొద్దున ఆ పాదాలు చూసి తెల్లబోయాడు ప్రొడ్యూసర్ రాజేంద్ర ప్రసాద్. మా డాక్టర్ తీసుకెడతాం, వద్దు ఇవాళ షూటింగ్ వద్దున్నా. అదేమిటి ప్రసాద్ గారు, సుంచు లక్ష్మికి మనం భయపడితే ఎలాగా, లేదు ఓ దుమ్ము దులిపేద్దాం పదండి అని చెప్పేసి ఈ ద్రౌపది బుల్లోడ పాటను దుమ్ము దులిపేలా చేశారు. చాలా హుషారుగా ఉంటుంది. భానుమతితో పాటు రేలంగి రమణారెడ్డి కూడా అంత హుషారుగానే యాక్ట్
1: చేస్తారు. దులపర బుల్లోడో

0: పట్టుకుని
1: తలాంగుత దిగిన తక తోమ్మని
0: తలాంగుత దిగిన తక తోమ్మని

0: ఇదే సమయం అనికింటే కాలునని పక్క సీటులో బైఠాయించుకొని చీకటి మరుగున చేతులు వేసే శిఖండి గాళ్లను ఒడిసి పట్టుకొని చింత బరికను చేత బట్టుకొని
1: చేత బట్టు

0: అని డబ్బు తూచి ఎటువంటి ఆడది తప్పకుండా తమ వల్లో పడునని కీలలు వేసి సైగలు చేసి గోల చేయు సోగాళ్లను బట్టి వీపుకు బాగా సున్నం పెట్టి
1: వీపుకు బాగా సున్నం పెట్టి
0: తులపర బుల్లోడో దుమ్ము తులపర బుల్లోడా చిలిపి కళ్ళతో షికార్లు కొట్టి

0: జనం ఒత్తిడికి సతమతమవుతూ పిక్కు తోట కాటి కమక పడితే
1: అయ్యయ్యో
0: తందు తోసుకొని సరసాలకు దిగు గ్రంథ సాంగులను కాపు వేసుకొని
2: సినీ గీతాల్లో సందేశం ఉండటం సహజం. అంటే సమాజాన్ని మేలుకొలుపుతూ ఆ పాట పాడే వ్యక్తి ద్వారా సమాజానికి ఒక సందేశాన్ని అందించటం. తాతల తండ్రుల ఆర్జనతో జలసాగా నువ్వు తిరగకురా, కష్టపడి సంపాదించి బతకరా అని చెప్పేసి పూల రంగంలో నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా అనే పాటలో హీరో నాగేశ్వరరావు నోటి ద్వారా ఒక సందేశాన్ని అందించారు. గాయకుడు ఘంటసాల, సంగీతం సాలూరు రాజేశ్వరరావు, నటన నాగేశ్వరరావు.

కొన్ని కొన్ని గీతాలు ప్రేక్షకుల్ని గిలిగింతలు పెడతాయి. అందులో ఉదాహరణగా చెప్పుకోవాలంటే అవాకేళ్ళు చిత్రంలో కథానాయకుడు కృష్ణ, కమేడియన్ పద్మనాభం, వీళ్ళిద్దరి మీద మా ఊళ్ళో ఒక పడుతుంది దెయ్యం అంటే ఒక భయం అన్నది అనే పాట ఉంది. కథానాయక కాంచన వాళ్ళందరినీ ఉడికిస్తూ ఈ పద్మనాభము కృష్ణా పాయింట్ పాట, దాన్ని చాలా తమాషాగా రాశారు కొసరాజు గారు. వేద సంగీతాన్ని అందించగా ఘంటసాల మాస్టారు పిఠాపురం నాగేశ్వరరావు రసస్ఫోరకంగా గానం చేసి ప్రేక్షకుని గిలిగింతలు పెట్టారు.

ఇక పౌరాణిక చిత్రాల్లో మూడు అద్భుతమైన పాటలు రాశారు కొసరాజు గారు. మూడు కూడా ఆణిముత్యాలుగానే చెప్పుకోవాలి. అంటే ఆయన శైలికి భిన్నంగా ఉండేవి. వాటిలో ఒకటి కృష్ణ పాండవీయం చిత్రంలో మత్తువదలరా నిద్ర మత్తువదలరా, అంటే లాక్షాగృహ దహన సందర్భంలో భీముని మెలకుగా ఉండమంటే భీముడు నిద్రపోతుంటే ఆ భీముడిని మేల్కొల్పడం కోసం శ్రీకృష్ణుడు వచ్చి ముసలివాడిగా మారు వేషంలో మేల్కొల్పేటి చిత్రం, హితవు చెప్పే చిత్రం మత్తువదలరా నిద్ర మత్తువదలరా. ఇందులో జీవిత సత్యాలను చెప్పారు. జీవితమును సగపాలం నిద్రకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగం చిత్తశుద్ధి లేకపోవు, అతి నిద్రలోనుడు తెలివిలేని మూర్ఖుడని ఒక చురక వేశారు. టీవీ రాజు సంగీతం

0: ఘనశాల మాస్టారి స్వరం.
1: అపాయము దాటడానికుపాయము కావాలి, అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి, ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమదియై కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు. మత్తు వదలరా నిద్దుర.

సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు. కండబలముతోటే ఘనకార్యము సాధించలేరు. బుద్ధిబలముతోడైతే విజయము వరింపగలరు.

పౌరాణిక చిత్రాల్లో ప్రామాణికంగా చెప్పుకోదగ్గది 1963లో వచ్చినటువంటి లవకుశ చిత్రం. అందులో శ్రీరాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు సీతాదేవిని అడవుల్లో విడిపెట్టి రావాలి. రథం మీద వెడుతుంటే నేపథ్యంలో వచ్చే గీతం దేవుడి షిద్విలాసాలు ఎవరికి తెలియవసమా అని ఒక హితవు చెప్పే గీతం. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించుతారు? ఇటువంటి తత్వగీతాన్ని కొసరాజు రాశారంటే ఎవరూ నమ్మలేరు. ఆ విధంగా కొసరాజులను రచయితని మరో కోణంలో ఆవిష్కరింపబడింది ఆ పాట.

వాపు రమణలు చెక్కిన శిల్పం సంపూర్ణ రామాయణం. అందులో సీతారామ దర్శనంలో నది దాటించే సందర్భంలో గూడు పాడే పాట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి. ఇందులో ఎంత అర్థం పెట్టారంటే, అందరినీ దరిచేర్చు మహారాజువే, అద్దరినీ చేర్చమని అడుగుతున్నావే. అంటే ఈ మానవులందరినీ అద్దరిని అంటే మోక్షం వైపు ఏర్పించేవాడివి, అటువంటి నువ్వే మమ్మల్ని నది దాటించమన్నావంటే నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, మేము దరిచేర్చక వచ్చినావు, మాకు మోక్షం ఇవ్వడానికి వచ్చావయ్యా అని చెప్పేసి తత్వాన్ని బోధించారు ఆ పాటలో కొసరాజు రాఘవ చౌదరి గారు.

మానవులకు సేవ చేసేది గో సంపద. గోవులు ఎంతగానో సహాయం చేస్తున్నాయి మానవ జీవితానికి. వాటి చేసే సహాయాన్ని గోవుల గొప్పన చిత్రంలో వినరా వినడా నరుడా తెలుసుకోరా పామరుడా అనే పాటలో వివరించాడు. సంగీతం ఘంటసాల, గానం కూడా ఘంటసాల.

రచయితగా కొసరాజు జీవితాన్ని చిరంజీవిని చేసి అటు చిత్రాన్ని హిట్ నుంచి సూపర్ హిట్ స్థాయికి అందించినటువంటి గీతం రోజులు మారా చిత్రంలోని ఏరువాక సాగారో రన్నో చిన్నన్న. గాయని జిక్కి, అభినయం వహీదా రెహమాన్. నిజానికి ఇందులో ఉన్న కొన్ని మాటలు, ఏరువాక, ఎలపట దాపట, వరదగుడి, ఈ మాటలన్నీ జనానికి అర్థం కావేమో అనే సందేహాన్ని వెలుబుచ్చారు దర్శకుడు తాపించాని. లేదండి, ఇవన్నీ రైతాంగానికి అలవాటు పడ్డ మాటలే, వాళ్ళు బాగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఈ పాట చూడటం కోసమే పల్లెటూరు నుంచి జనాలు ఎడ్ల బళ్ళు కట్టుకువచ్చి సినిమాను చూసి సూపర్ టూపర్ హిట్ చేశారు. ఆ చిరస్మరణమైన పాటను విందాం.

0: కృష్ణరాజు గారిని శ్రీ నారాయణ రెడ్డి జానపద కవి సార్వభౌమ బిరుదుతోనూ, నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రఘుపతి వెంకయ్య పురస్కారంతోనూ సత్కరించారు. ఆ విధంగా సినీ సంగీత సాహిత్య రంగానికి ఎనలేని సేవ చేసిన కృష్ణరాజు రాఘవయ్య గారిని ఈ కార్యక్రమం ద్వారా స్మరించుకోవటం విశేషం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: మీరింతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచనా వ్యాఖ్యానం శ్రీ ఎస్వి రామారావు, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి సమయం 11 గంటలు దాటి 40 సెకండ్లు. ఇంతటితో మా ఈ ప్రసారాలు ఇక్కడే సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 నిమిషాలకు మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.